శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 5వ తేదీ ఆదివారం.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై మెహబష్ ఫాతిమా. Prime Minister Narendra Modi inaugurated CG Semi's state-of-the-art outsourced semiconductor assembly and test plant in Sanand, Gujarat yesterday. The event was attended by Union Minister Ashwini Vaishnav and Gujarat Chief Minister Bhupendra Patel along with global tech leaders. Developed with a massive investment of over 7,500 crore rupees, the advanced facility will have an annual production capacity of up to 5 billion semiconductor chips. Addressing a large gathering, Prime Minister Modi said that the CG Semi OSAT facility in Sanand will not only strengthen the domestic chip manufacturing ecosystem but also boost technological self-reliance and elevate India's position in the global semiconductor value chain.
2: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
1: द प्राइम मिनिस्टर ऑल्सो सेड द सानंद प्लांट इज गियर्ड टू प्रोड्यूस 20 करोड़ चिप्स एनुअली. He congratulated CG Semi on setting an ambitious future target of scaling production to 500 crore chips per year.
2: मुझे बताया गया है कि अभी यहां से हर साल 20 करोड़ चिप्स निकलेगी और मुझे बताया गया आप सभी यहीं नहीं रुकने वाले हैं. आपने हर साल 5

ఇంతవరకు మీరు సురేష్, శ్రీదేవి, పద్మ బృందం ఆలపించిన భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి వాణి జయరాం బృందం ఆలపించిన క్రైస్తవ భక్తిగీతాలు.

0: మీరింతవరకు వాణిజయరామ్ బృందమాలపించిన క్రైస్తవ భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు వింటారు.
1: దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. మత్తయిస్వార్త 12:33-37 వరకు, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడను. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటను పలకగలరు? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జడు తన మంచి ధననిధి నుండి సద్విషయమును తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయమును తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శదినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నందు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందు. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు, నోట నుండి బయటికి వచ్చినవి హృదయముల నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యను, వ్యభిచారములు, వేశ్యాగమనమును, దొంగతనమును, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణను హృదయముల నుండి గదా వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును. కానీ చేతులు కనుక్కనక భోజనం చేయట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగల వాడేవుడు ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రములను పరీక్షించువాడను. వినువారికి మేలు కనుగొనట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకున్న వచనమే పనుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రమబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరిలో ఒకడు దయగలిగి కరుణారుదని క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మరియు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ భూతులైనను, పోకిరి మాటలైనను, స్వరశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మీలో జ్ఞాన వివేకమును గలవాడేవాడు జ్ఞానంతో కూడిన స్వాత్వికమైన గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపవలని కానీ మత్సరమును, వివాదమును ఉంచుకొని వారైతే అసహ్యపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైన దిగువచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అయితే పైన వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య

0: చంద్రుడు ఆయనను అనుగ్రహించను. క్రీస్తు మన పాపము నిమిత్తం మృత్యుబంధను సమాధి చేయబడను, లేఖనమున ప్రకారం తిరిగి మూడదమున లేపబడను. యేసు చెప్పెను, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనునారా, మీరందరూ నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేసేదను. నరహత్య చేయవద్దు, హెచ్చరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిని తనని సన్మానించము. నీకు మేలు కలిగినట్లు భూమి మీద దీర్ఘాశమందడుగినట్లు నీ తల్లిని తనని సన్మానించము. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.
1: సూక్తి సుధ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు వింటారు.

ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడాలు రసాయనిక ఎరువుల వాడకంకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు అలాగే రసాయన మందుల వాడకం నానాటికీ పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉన్నది. అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొనుచు భూమికి ఉన్న సహజ గుణాలు అలాగే నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణించుటకు దోహదపడుచున్నది. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు అలాగే పురుగుమందుల వాడకం వలన భూమిలోపల అలాగే ఉపరితలంపై ఉన్న పర్యావరణం కాలుష్యం అగుట ఏగాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుచున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించటం జరిగింది. దీనిలో సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. జీవన ఎరువులు అనగా భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్న సూక్ష్మాంగజీవులలో మొక్కలకు పోషక పదార్థాలను అలాగే పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మాంగజీవుల పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉండును. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగజేయును. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మొక్కలు తరచుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను విటమిన్లను అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి, వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర తగ్గును. తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందవచ్చును. వీటిలో ముఖ్యమైనవి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు చూసినట్లయితే రైజోబియం, అజోటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చనాచు, అసిటోబాక్టర్. వీటిలో కొన్నింటిని చూసినట్లయితే ముందుగా రైజోబియం చూసినట్లయితే ఇది లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైన కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు వేరుశెనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనమునకు పట్టించి ఉపయోగించవలెను. దీనిని ఉపయోగించుట వలన మొక్క వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క ప్రత్యేకమైన స్ట్రెయిన్ ఉండును. కావున రైతు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్దేశించబడిన రైజోబియం మాత్రమే వాడవలెను. ఉపయోగించు విధానం చూసినట్లయితే 100 మిల్లీలీటర్ల నీటిలో 10

0: గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచిని గాని ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకోవచ్చును. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకొనవలెను. అజిటోబాక్టర్ పప్పుచాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడును. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించుటయేగాక మొక్కకు కావలసిన హార్మోన్లను అలాగే విటమిన్లను అందించును. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేయును. అందువలన ఈ జీవన ఎరువు ఆకుకూరలు కూరగాయలు అలాగే పూల తోటలకు సిఫారసు చేయబడుచున్నది. ఇక అజోబాక్టర్ను వాడే విధానం చూసినట్లయితే ఏ పంటకు వాడినా గాని 2 కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై విదజల్లవలెను. ఇది చల్లిన సమయంలో కానీ వెను వెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకోవలెను. అజోస్పైరిల్లంను చూసినట్లయితే ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకొనవచ్చును. ఇది వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడును. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో కూడా ఇది పనిచేయును. ఇక అజోస్పైరిల్లం ఉపయోగించే విధానం చూసినట్లయితే తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ను 80 నుంచి 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనము క్రింద పడేటట్లు వేసుకొనవలెను. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకొనవలెను. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగుగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకొనవలెను.
1: ఇంతవరకు మీరు పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి

0: చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలోనూ పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టడం చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
2: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటివన్నీ కూడా మనం ఈ రెవెన్యూలో కూడా తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది మాకు

0: ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ బిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ హానబుల్ మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
1: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. కాంతిరేఖలు కార్యక్రమంలో 7 గంటల 15 నిమిషాలకు పత్రికా సమాచారం, అనంతరం పర్యావరణ పరిరక్షణ, మానవాళికి రక్షణ శ్రీమతి సి గౌరీశ్వరి గారి ప్రసంగం ఉంటుంది. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35

అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఈ రెండు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి ముంబై కార్యక్రమాలు హిందీలో ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు హిందీలో మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 3:00 ఆకాశవాణి సమానమైన నాటకం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి ప్రసారమవుతాయి. 5:00 దోపిడీ నాటకం వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు ప్రకటనలు ఉంటాయి. 6:25 ఈ సాయంకాలం ఓ సినీ గీతం ఉంటుంది. 6:30 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 లార్డ్స్లోని క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు ఆట ముగిసే వరకు. 10:45 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇంతవరకు మీరు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

0: రామాచారి సంగీత నిర్వహణలో ఉషాకాంత్ ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: అకా, అంట్లు తోమేకి నీళ్ళు లేవు. నీ కాడంటే ఒ బిందె నీళ్ళు. ఇయ్యే
2: కొలాయిరాక వారమాయే, బోరు నీళ్ళు అసలే లేకపాయ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు

0: ధనం రవాణా ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలూత్రా జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. 2 దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో 2 దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి 4వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల

మిల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై

0: మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలీ యోజనా బనాయీ థీ కాంగ్రెస్ కీ సర్కార్ నే మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకే 2008 ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కే 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే కర్ నీ పాయే వో దూసరీ బాత్ హై 1.4% పే హమారీ గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ 10వ తేదీ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అలాగే పర్యావరణ పరిరక్షణ మానవాళికి రక్షణ శ్రీమతి సి గౌరీశ్వరి గారి ప్రసంగం, ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత మునగాంశాలుంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ ఓటర్ జాబితాలో ప్రక్షాళనలో కీలక దశ అని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారి, ఈఆర్ఓ, నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు అన్నారు. శనివారం ఆయన కుమ్మరిగేరి, చిత్రిభాగ్, రాంబొట్లగుడి, అశోక్ నగర్ పోలింగ్ బూతుల పరిధిలో సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం బీఎల్ఓలు, సూపర్వైజర్లు, అదనపు ఏఆర్ఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జులై 14తో ఎన్యూమరేషన్ దశ ముగియనున్న నేపథ్యంలో

ఓటర్లు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా తమ ఎమ్యునరేషన్ ఫారాలను త్వరగా సమర్పించాలని సూచించారు. ఫారాలు అందకపోయినా సమర్పించడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నా సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి భావితరాలకు చిరస్మరణీయమని, వారి ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. ఆలూరి సీతారామరాజు జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ, ఆత్మగౌరవం, దేశభక్తి, త్యాగం వంటి ఉన్నత విలువలకు ఆలూరి సీతారామరాజు ప్రతీక అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, చూపిన అంకితభావం నేటికి భారతీయులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సీఓ వేణుగోపాల్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సాధికారత అధికారి దేవేళ్ల సురేష్, ట్రైబల్ వెల్ఫేర్ కళామండలి డైరెక్టర్ వెంకటపతి, గిరిజన సంఘం నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంబంధమైన సమస్యలు, వివాదాలు తలెత్తినప్పుడు క్షణికావేశానికి లోనై ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద అన్నారు. నిన్న నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలలో ఆత్మహత్యల నివారణ నషాముక్త్ భారత్ అలియాస్లో అభియాన్లో భాగంగా ఈగల్ బృందంతో కలిసి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని, ఆ శక్తి మహిళల్లో ఉంటుందన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. సిబ్బంది పద్మ, శ్రీలక్ష్మి, రంగమ్మ, ఈగల్ బృందం నుంచి ఎలీషా పాల్గొన్నారు. ఏపీ ఆదర్శ పాఠశాలలో బాల్య వివాహాలు, మత్తు పదార్థాల నివారణపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ ఏసిరి ఈఆర్ఓ ఏఆర్ఓలను ఆదేశించారు. శనివారం సర్ డిజిటలైజేషన్ ప్రక్రియపై కలెక్టర్ ఈఆర్ఓలతో ఏఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, ఏ పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 20-30% కంటే తక్కువ ఉందో సంబంధిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పురోగతి తీసుకురావాలని కోరారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, 20% కంటే తక్కువ ప్రోగ్రెస్లో ఉన్న బీఎల్ఓలతో 20% కంటే ఎక్కువ ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ ఆ రోజు 3% కంటే తక్కువ పనిచేసిన బీఎల్ఓలతో సమీక్ష నిర్వహించుకుని డిజిటలైజేషన్లో పురోగతి తీసుకురావాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు దాటిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి కార్యక్రమం కింద అందరి సహకారంతో 1వ తరగతిలో చేర్పిస్తున్నారు. ఆళ్లగడ్డ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 309 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 5 సంవత్సరాలు దాటిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో చేర్పించే ప్రక్రియ కొనసాగుతుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీలు, తల్లిదండ్రులు అందరి సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ ముమ్మరంగా సాగుతుంది. ఈ ఏడాది చాగరిమల్లిలో 347 చిన్నారులు, ఆళ్లగడ్డ మండలంలో 470, రుద్రవరం మండలంలో 414, సిరివెళ్లలో 288, ఉయ్యాలవాడ 150, దొర్నిపాడు 107 చిన్నారులను మొదటి తరగతిలో చేర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మంత్రాలయం తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తొలుగు అడుగుపడింది. గోశాల సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో 50 కోట్లతో జలాశయం నిర్మించేందుకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. హెచ్ఏఎల్ అధికారులు శనివారం ఆ స్థలాన్ని పరిశీలించారు. శ్రీమటిం అధికారులతో జలాశయం నిర్మాణ ప్రణాళిక, ఖర్చు, నీటి నిల్వ, శుద్ది, సరఫరా అంశాలపై చర్చించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జలాశయం నిర్మించి తుంగభద్ర నది నుంచి నీటిని తరలిస్తారు. 6 నెలలకు సరిపడా తాగునీరు నిల్వ ఉండే విధంగా నిర్మాణం చేపడతారు. అక్కడే శుద్ధి చేసి మంత్రాలయంతో పాటు ఇతర గ్రామాలకు ఆ నీటిని అందిస్తారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునీన ఆడిటోరియంలో ఉదయం 9:30 నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తో పాటు అన్ని మండలం, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాలను నిర్వహిస్తారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకుండా పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చని చెప్పారు. అర్జీదారులు మీకోసం .ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం శ్రీమఠంలో శనివారం బంగారు పాలకి సేవ అంగరంగ వైభవంగా చేపట్టారు. ముందుగా మృతికా బృందావనాన్ని వెండి ఉయ్యాల్లో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగారు పల్లకీలో ఉంచి శ్రీమఠం ప్రాంగణంలో వాయిద్యాల నడుమ ఊరేగించారు. బంగారు పల్లకీ సేవను భక్తులు దర్శించుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 6 నెలల వ్యవధిలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై 22,000 ఉల్లంఘన కేసులు నమోదు చేసి ఫైల్ చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల వారీగా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలను వాహనదారులు ఎక్కువగా పాల్పడుతున్నారని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, మద్యం సేవించి వాహనాలతో రోడ్డుపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాకు 13,060 డోసుల వ్యాక్సిన్ వచ్చిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలు, పిల్లులకు ఈ నెల 6వ తేదీన యాంటీ రెబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు డివిజన్కు 5,560 డోసులు, ఆదుం డివిజన్కు 6,000 డోసులు, కర్నూలులోని భూవార్ధ పశు వైద్యశాలకు 1,500 డోసుల ప్రకారం వ్యాక్సిన్ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్న బహుళార్ధ పశు వైద్యశాలలో ఈ నెల 6వ తేదీన పెంపుడు కుక్కలు, పిల్లలకు రెబిస్ వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా డిప్యూటీ డైరెక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. కర్నూలు నగరంలో ప్రధానంగా పెంపుడు కుక్కల పెంపకం ఎక్కువగా ఉందని, అందువల్ల యాంటీ రెబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉచితంగా రెబిస్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. మహిళల టీ20 వరల్డ్ కప్లో హోరాహోరీపై ఫైనల్కు రంగం సిద్దమైంది. మెగా టోర్నమెంట్లో అజేయంగా తుదిపోరుకు దూసుకొచ్చిన ఆతిథ్య ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జట్లు ఆదివారం నాడు ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో టైటిల్ కోసం అమీతుమి తేల్చుకోనున్నారు. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వచ్చి రాగానే బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దశాబ్దాల రికార్డును వెనక్కి నెట్టారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత పిన్న వయసులోనే అరంగేట్రం చేసిన భారత క్రికెటర్గా నిలవడం విశేషం. సచిన్ 1989లో పాక్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 16,205 రోజుల వయస్సుతో తొలిసారి బరిలోకి దిగాడు. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన 2వ టీ20లో వైభవ్కు ఛాన్స్ దక్కడంతో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరనికుండా ఉన్న ఆ రికార్డు బద్దలైంది. ఎందుకంటే వైభవ్ 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే భారత జెర్సీ ధరించడం విశేషం. ఓవరాల్గా చిన్న వయసులో అరంగేట్రం చేసిన అసోసియేట్ క్రికెట్ సభ్య ఆటగాడిగా పాకిస్తాన్కు చెందిన హసన్ రాజా 14,227 రోజులు టాప్లో ఉన్నారు. కాగా నాన్ అసోసియేట్ సభ్యదేశాలైన రొమేనియా క్రికెటర్ మరియన్ ఘురాసిమ్ 14,016 రోజుల ప్రాయంతో టొలి టీ20 ఆడాడు. టీ20 వరల్డ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ గెలుపు రుచి చూడలేకపోయింది. ఐర్లాండ్ పర్యటనలో సిరీస్ కోల్పోయిన శ్రేయస్ సెనకు ఇంగ్లండ్లోనూ కలిసి రావడం లేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా శనివారం జరిగిన 2వ మ్యాచ్లో గెలుపు దిశగా సాగుతున్న వేళ జాకబ్ బెతల్ 46 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్గా మెరుపు ఆట తీరుతో భారత్కు షాకిచ్చారు. దీంతో 4 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 100

0: స్థానంలో పరుగులు చేసింది. ఇషాన్ 40 బంతులు 6 ఫోర్లతో 49, అభిషేక్ 24 బంతులు 8 ఫోర్లు 1 సిక్సర్లతో 43, శ్రీయసరే 22 బంతులు 3 ఫోర్లు 1 సిక్సర్తో 37, తిలక్ వర్మ 11 బంతులు 1 ఫోర్ 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి నాటౌట్గా రాణించారు. శామ్ కరణ్కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలు ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసి గెలిచింది. బ్రూక్ 15 బంతులు 4 ఫోర్లు 3 సిక్సర్లతో 39 పరుగులు, బాంటన్ 32 బంతులు 6 ఫోర్లతో 39 పరుగులు ఆకట్టుకున్నారు. హర్షదీప్ కూర్ 3 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా బెతల్ నిలిచాడు. భారత్ తరఫున శామ్సన్ స్థానంలో 15 ఏళ్ల వైభవ్ ఈ మ్యాచ్లో అరంగరేటం చేశారు. మీరింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. పర్యావరణ పరిరక్షణ, మానవాళికి రక్షణ, శ్రీమతి సి గౌరీశ్వరి గారి ప్రసంగం.
5: మన చుట్టూ ఉండే పరిసరాలలో మిళితమైన చెట్లపై గుంపులు గుంపులుగా ఉన్న సీతాకోక చిలుకలు, అవి తమ రెక్కలను ఆడిస్తూ పైకి లేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. అంతటా ఆ అందాన్ని ఆస్వాదించే మనసు అందరికీ ఉంటుంది. ఆ అందం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏ కోణంలో చూసినా అందమైన దృశ్యమే కనబడుతుంది. అందమైన పువ్వులు, వయ్యారంగా తలలూపే కొమ్మలు, రెమ్మలు, రెపరెపలాడే ఆకులు, రంగులన్నీ కలబోసి రకరకాల ఆకృతులను కూర్చినట్లు ఎగురుతూ ఉంటే, గాలిలో తేలియాడుతున్న సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటే ప్రకృతిలోని రంగులన్నీ మన కళ్ళ ముందు నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది. ఇలాంటి అందాలు, అనుభవాలు ఇక ముందు కళలుగాను కథలుగా చెప్పుకోవాల్సిందేనేమో. ఎందుకంటే ఈనాడు ఎటు చూసినా పచ్చదనం కనుమరుగవుతూ వస్తుంది. దీని పర్యవసానం భవిష్యత్తు తరాల మీద పడుతుంది. ప్రకృతి రమణీయత, పచ్చదనం, పర్యావరణ పరిశుభ్రత వల్లే సాధ్యమవుతుంది. ప్రకృతితో సంఘర్షణ చేస్తూ ఋతువులకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులలో వచ్చే మార్పులను బట్టి మనం ఆచార వ్యవహారాలను ఏర్పరచుకున్నాం. ఆది మానవుడు మొదలుకొని అంతరిక్ష మానవుని వరకు మానవ ప్రవర్తన విచక్షణాయుతంగా ఉండేందుకు ప్రతి సమాజం కొన్ని కట్టుబాట్లను సృష్టించింది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగిన కొద్దీ సహజ వనరుల వినియోగం అధికమవుతుంది. వనరులు తరిగిపోతూ ఉంటే వాటిని సమర్థవంతంగా వినియోగించే మార్గాల అన్వేషణ అనివార్యమైంది. పర్యావరణంతో సంఘర్షణతో కాకుండా సంయమనంతో సుస్థిర అభివృద్ధికి కృషి చేయాలి. జనాభా పెరుగుదలతో సమాజ స్వరూపం మారుతూ ఉంది. అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. ఫలితంగా పర్యావరణానికి మనకు ఉన్న సాన్నిహిత్యం నుంచి ఈ బాధ్యతలు దూరం చేస్తున్నాయి. గతంలో చూసినట్లయితే మానవ అవసరాలు తక్కువే అని చెప్పాలి. అందుకే ప్రకృతితో సహజీవనం చేసేవారు. ఇదే పద్ధతి ఇప్పటికీ గిరిజనులలో ఉంది. తరతరాలు దిగుమతి అనే సంస్కృతితో ప్రకృతిలో సన్నిహితంగా మెలగడం అలవాటు అయ్యింది. అందుకే పవిత్ర ప్రాంతాలు, పవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు, పవిత్ర వృక్షాలు వంటి పేర్లతో వాటిని సంరక్షించే సాంప్రదాయాలు ఎక్కడికక్కడ మొదలయ్యాయి. కానీ పట్టణాలలో పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలు, అక్కడ ఉన్న వనరులు వాడుకోవడంతో చూపిస్తున్న ఆతురత వాటి రక్షణలో చూపించడం లేదు అని చెప్పవచ్చు. ఈ కారణం

కారణంగానే పట్టణాలలో పారిశ్రామిక ప్రాంతాలలో గాలి నీరు కలుషితమవుతున్నాయి. చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది. ఏ వస్తువైనా ఒకసారి వినియోగించి విసిరివేసే పద్ధతి ఈనాడు ఎక్కువ అయిందని చెప్పక తప్పదు. నగరాల్లో పట్టణాల్లో ఈ సంస్కృతి బాగా విస్తరించిందనే చెప్పాలి. వారంతా పర్యావరణాన్ని దెబ్బతీయడంలో సహకరిస్తున్న పాత్రధారులే అని చెప్పవచ్చు. గాలి పొగబారిన లేదా గాలిలో దుర్వాసన చేరిన గాలి కాలుష్యానికి గురవుతుంది. పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయంలో వాడే రసాయన పదార్థాలు, వాటి వ్యర్థాలు ఎప్పుడైతే నీటిలో చేరుతాయో అప్పుడు జల కాలుష్యం చెందుతుంది. కాలుష్యం చెందిన జలాలను శుద్ధి చేయడంలో అంత సులభం కాదు. చిన్న చిన్న పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. వారికి సరిపడే సాంకేతిక పరిజ్ఞానం కూడా లభించకపోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలను ప్రోత్సహించాయి. దీంట్లో భాగంగానే జీడిమెట్లలో ఎఫ్లూయెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే రసాయనిక పరిశ్రమలు, మందుల తయారు చేసే పరిశ్రమలు వదిలే కాలుష్యాన్ని శుద్ధి చేయడం కోసం అన్నమాట. శబ్దం శ్రావ్యమైతే సంగీతం అవుతుంది, అదే చెవులకు బాధ కలిగిస్తే శబ్ద కాలుష్యం అవుతుంది. రెండు ఘన పదార్థాల రాపిడి చేస్తే అక్కడ గాలిలో వచ్చే ప్రకంపనాల శబ్దాన్ని పుట్టిస్తాయి. ఏ ఇంజన్ కదిలినా శబ్దం పుడుతుంది. శబ్ద ప్రభావం మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, అంతేకాకుండా అలసటకు గురయ్యేలా చేస్తుంది. ఆదుర్ద, అలసట, విసుగు, కోపం ఇవన్నీ శబ్ద కాలుష్యం వల్ల ఎక్కువవుతాయి. శబ్ద కాలుష్య ప్రభావం రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. గాలి శబ్ద కాలుష్యానికి లోనైనప్పుడు ఎగబీల్చడం, లాలాజలం అధికమయ్యి కడుపులో జీర్ణరసాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అధిక శబ్దానికి ఎక్కువ కాలం లోనయ్యే పారిశ్రామిక కార్మికుల్లో అధిక రక్తపోటు ఉంటుంది. పెద్ద శబ్దానికి లోనైన మనిషి తన విడికిని శక్తిని కొంతకాలం కొంతమేరకు కోల్పోవచ్చు లేదా శాశ్వతంగా కోల్పోవచ్చు. శబ్ద కాలుష్యం గుండె మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, పసిపిల్లలకు, ముసలి వారికి, పాలిచ్చే పశువులకు చెట్టు మీద ఉండే చెవులకు అనర్థాలను తెచ్చిపెడుతుంది. కేవలం కుక్కలు, గబ్బిలాలు మాత్రమే శబ్దం కొంతమేరకు తట్టుకోగలవు. నీరు యొక్క రంగు రుచి మారినా, నీరు మురికిగా మారినా నీటి కాలుష్యం జరిగిందని చెప్పవచ్చు. ఆసుపత్రులు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాల వల్ల నీరు కలుషితం అవుతుంది. నీటిని కలుషితం బారి నుండి కాపాడాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషితమైన నీటిని శుద్ధి చేయగలగాలి. శుద్ధి చేసిన నీటిని వాడుకునేలా చేయాలి. మానవుడు బావి, చెరువు, నదులలోని నీటిని వాడుకుంటున్నాడు, తద్వారా అనారోగ్యం బారిన పడుతున్నాడు. బావుల స్థానంలో బోరు బావులు వచ్చాయి. ఈ బోరు బావులకు కరెంటు మోటార్ తగిలించి విచ్చలవిడిగా నీళ్లు లాగేసి వాడడం మొదలుపెట్టారు. బోర్లు ఎండిపోతే ఇంకా లోతుగా బోర్లు వేస్తున్నాము. నీళ్లు కొరత ఏర్పడుతూ ఉంటే దూరం నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాము. కానీ ఈ నీళ్లు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? కొంతకాలానికి అక్కడ నీటి కొరత వస్తుంది. చెరువుల్లోని నీళ్లు కాలుష్యానికి గురయ్యి చెరువులు ఎండిపోతున్నాయి. చెరువుల్లో నీళ్లు నిండుగా ఉంటే బావుల్లో సరిపోయినంత నీళ్లు ఉంటాయి. చెరువుల్లోనికి నీళ్లు చేరే మార్గాలకు ఆటంకాలను తొలగించాలి. చెరువుల్లో నీళ్లు నిండుగా ఉంటే మన ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరుగుతుంది. వర్షాకాలంలో నీటి గుంతలు త్రవ్వి నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి. నీళ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఎంత ప్రయత్నించినా మనం బ్రతకడానికి కావలసినన్ని నీళ్లు ఫ్యాక్టరీలలో తయారు చేసుకోలేము. సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి సాధించినా ఒక ముద్ద అన్నం కోసం ప్రకృతి మీద ఆధారపడవలసిందే. సిమెంటు, ఇటుకలు, గడ్డి, కలప, ఇనుము వంటి గృహ నిర్మాణ సరుకులన్నీ ప్రకృతి ప్రసాదించినవే. మనం ధరించే బట్టలు ఫ్యాక్టరీలలో నేసిన నూలు మాత్రం
ప్రకృతి

సాధించినది. ప్రకృతి మీద, పర్యావరణం మీద ఆధారపడి జీవిస్తున్న మనం మన చేష్టలతో పర్యావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాము. దీనికి తోడుగా జనాభా సమస్య తయారయ్యి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. వనరుల వినియోగం వనరుల లభ్యతకు అనుగుణంగా ఉండాలి. ఏ వ్యవస్థ అయినా దాని పరిమాణం పెరిగితే దాని వనరుల వినియోగం పెరుగుతుంది. మానవ శరీరమైన, జంతు పక్షి సమూహమైన, పరిశ్రమ అయినా, వాణిజ్య వ్యాపార ప్రాంతమైన, వనరుల వినియోగం సుస్థిరం కావాలంటే వాటి సగటు వినియోగం తగ్గించుకుంటూ పొదుపుగా వాడుకోవాలి. లేకపోతే వనరుల లేమి మన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. వనరుల వాడకానికి అనుగుణంగా పన్ను చెల్లించాలి. ఇలా పన్ను వేయటం వల్ల వనరుల వినియోగంలో పొదుపు మొదలవుతుంది. మనం రోజు వాడుకునే పదార్థాలు, వస్తువులలో వాడిన ముడి సరుకులు, తయారీ వాడకం పద్ధతి, వాటి జీవితకాలం వ్యర్థాలుగా మారినప్పుడు వాటిని వదిలించుకునే పద్ధతులు, చివరిగా అవి చేరే చోటు, దీనినంతటిని కలిపితే ఆ వస్తువుల జీవిత చక్రం మొదలవుతుంది. ఏ వస్తువైనా తన జీవిత చక్రంలో పర్యావరణానికి అతి తక్కువ నష్టం కలిగిస్తే దానిని పర్యావరణానికి అనుకూలతగా ఉన్న వస్తువుగా పరిగణిస్తారు. ఏ వస్తువైనా తన జీవిత చక్రంలో పర్యావరణానికి బాగా నష్టం కలిగిస్తే దానిని పర్యావరణానికి ప్రతికూలతగా ఉన్న వస్తువుగా పరిగణిస్తారు. ఆధునిక పరిశ్రమలు పర్యావరణానికి అనుకూలతగా పనిచేసేటట్లు యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎంత పెద్ద పెద్ద పట్టణాలలో అయినా అంత ఎక్కువ చెత్త తయారవుతోంది. నగరం ఎంత అభివృద్ధి చెందితే అంత వ్యర్థ పదార్థాలు అక్కడి నుంచి ప్రతిరోజు విడుదలవుతాయి. అభివృద్ధికి రెండో కోణం నిరంతరం పెరిగిపోయే చెత్త కుప్పలే. ఈ చెత్త కుప్పలు చేర్చడానికి, నియంత్రించడానికి సదుపాయాలు లేకపోతే నగర జీవనం దుర్భరమవుతుంది. దీని కారణంగా అభివృద్ధి ఫలాలు చేదుగా ఉంటాయి అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పల్లెటూళ్లలో పశువుల పేడ, ఇళ్లలో నుంచి వచ్చే ఆహార వ్యర్థాలు కుప్పలుగా పోసి ఎరువుగా మార్చి పంట చేలల్లో వాడుకునేవారు. అందువల్ల వ్యర్థాలకు సమస్య ఉండేదే కాదు. ధాన్యం సేకరించిన తర్వాత పంట చేలల్లో ఉండే ఆకులు, చొప్ప, గడ్డి పశువుల మేతగా మారితే ఈ పొడి పశువుల పేడ పంట చేలల్లో ఎరువుగా ఉపయోగపడేది. ఈ క్రమం కొనసాగితే వ్యర్థాల సమస్య ఉండేదే కాదు. కానీ పల్లెటూళ్ళలో అలవాట్లు మారిపోయాయి. పట్టణాలలో తడి వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతి లేదు. అందుకే చెత్త ఒక పెద్ద సమస్యగా మారింది. ఇంట్లో నుంచి చెత్తను వదిలించుకోవడానికి ఏర్పరచుకున్న వ్యవస్థ ప్రతి వీధిలోనూ కనిపించే చెత్తకుండి. పట్టణాలలో ప్రతి వ్యక్తి సగటున 1/2 కిలో నుండి 1 కిలో వరకు చెత్తను పుట్టిస్తున్నారు. ఈ చెత్తంతా ప్లాస్టిక్ కవర్లతో బయటకు వస్తోంది. ఆ పైన చెత్త కుండీల్లో చేరుతుంది. జనాభా పెరగడంతో చెత్త సమస్య బాగా పెరిగింది. చెత్త కుండీలలోని చెత్త ఊరు అవతల దిబ్బలుగా పోసేవారు. ఊరు అవతల ఇల్లు కూడా వెలయ్యడంతో అక్కడ చెత్త పోయడానికి అక్కడి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా వీధుల్లో చెత్త కుండీలు తీసివేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ తడి పొడి చెత్తను వేరు చేయాలి. తడి చెత్తను ఎరువుగానో పశువులకు దానాగానో మార్చడం, పొడి చెత్తను అంటే ప్లాస్టిక్ కాగితాలను, లోహాలు, పాత సామాను వాళ్ళకి ఇవ్వాలి. చెత్త కుండీ సమస్య కుండీ పరిమాణం పెరిగితే తీరదు. మన ఆహార వ్యవహారాల్లో చెత్త పుట్టించడం తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఏవైనా సరుకులు కొనాలి అంటే ప్లాస్టిక్ కవర్ను ఆశ్రయిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అందుకే దుకాణానికి చేతి సంచి తీసుకుని వెళ్ళడం మంచిది. సరుకులు కాగితం కవర్లలో ఇవ్వాల్సిందిగా దుకాణదారులను ఒప్పించాలి. ప్లాస్టిక్ కవర్ల వాడకం వద్దని దుకాణాల వద్ద బోర్డులు పెట్టాలి. కొనుగోలు చేసిన చాలా వస్తువులు పూర్తిగా వినియోగించరు. ఇలా వాడని వస్తువులను తిరిగి దుకాణాలలోనే ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మనం కొనే వస్తువులతో వచ్చే ప్యాకేజీలు, అట్టపెట్టెలు, కవర్లు, పాత సామాన్లు కొనేవారికి ఇవ్వాలి.
కొన్ని మందులు మిగిలి

పిలితే వాటిని దుకాణదారునికే తిరిగి ఇచ్చి ఒప్పందం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మందులు ఫ్యాక్టరీలలో పుట్టించే దుర్భర కాలుష్యం కొంతవరకు తగ్గించుకోగలుగుతాము. ఒకసారి వాడి పడేసే వస్తువులను కొనడం తగ్గించుకోవాలి. ఎక్కువసార్లు మళ్ళీ మళ్ళీ వాడగలిగే వస్తువులనే కొనాలి. అలా చేయడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాము. ఈనాడు కళాశాలల్లో విద్యార్థులకు పర్యావరణ విద్యను బోధిస్తున్నారు. ఇది విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన కలిగించేలా చేస్తుంది. కానీ ఈ విద్య చదువుకు మాత్రమే పరిమితం కాకుండా ఒక ఏకో క్లబ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఏకో క్లబ్ కార్యక్రమాలకు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. కళాశాల దినోత్సవం రోజున ఏకో క్లబ్ ప్రణాళికలను ఎలా ఆచరించాలో చెప్పాలి. April 22న ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, ఈ దినోత్సవాన్ని మీ నివాస ప్రాంతాలలో ఉన్న కాలనీలలో ఏర్పరిచి పర్యావరణ విషయాలు చేస్తున్న కృషిని వివరించాలి. క్లబ్లో ఒక జట్టు నీటి విషయాలపై కేంద్రీకరించి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు సాగించాలి. మరొక జట్టు మొక్కలు, చెట్లు, జంతువులు, పక్షులు, పురుగులు, పాములు వీటి అధ్యయనం పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలి. మూడవ జట్టు విద్యుత్ శక్తి, ఇంధనం వాడకం అధ్యయనం చేసి ఆ వనరుల పొదుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. నాలుగవ జట్టు వ్యర్థాలను నియంత్రించే, నిర్మూలించే కార్యక్రమాలను చేపట్టాలి. కళాశాల పరిసరాలను అందంగా తీర్చిదిద్దేలా చేయాలి. ఇలా కళాశాల చుట్టూ ఉన్న స్థలాన్ని పర్యావరణానికి అనుకూలంగా వాడుకునేలా ప్రణాళికలను తయారు చేసి అమలు పరుస్తుంది. కార్యక్రమానికి జట్లు పని మార్చుకుంటూ ఏ ఏడాదిలో కనీసం 45 నుంచి 55 పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేయవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని కాపాడవలసిన అవసరాన్ని పర్యావరణవేత్తలు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. శిలలు కాలాన్ని చెప్పే నిదర్శనాలు, కాబట్టి మనం వాటిని సంరక్షించుకోవాలి. పక్షులు లేకుండా మానవ మనుగడే లేదు. అరణ్యాలను, వన్యప్రాణుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాణుల్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మంచినీటి, ఉప్పు నీటి సరస్సులను, ఆలయాలలో ఉండే కోనేరులను, అడవులను సంరక్షించుకోవడంతో పాటు ఔషధ వృక్షాలను, మొక్కలను కాపాడుకోవడానికి కొన్ని పర్యావరణ సంస్థలు సంఘర్షణలు జరుపుతున్నాయి. వ్యర్థాల నిర్వహణ, వాహన కాలుష్య సమస్యల మీద కొన్ని సంస్థలు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. చారిత్రక కట్టడాల పరిరక్షణకు పోరాడుతున్న కొన్ని సంస్థలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మన దేశమంతటా ఒక ఉద్యమం విస్తరించింది. ఇది తక్షణ కర్తవ్యం, ఎంతో అవసరం కూడా. పర్యావరణ పరిరక్షణ అంటే ఎక్కడో లేదండి. మనము మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, మన వీధిని శుభ్రంగా ఉంచుకుంటే చాలు. ఒకరిని చూసి నలుగురు శుభ్రత వైపు అడుగులు వేస్తారు. వీధులు, నగరాలు, పట్టణాలు, పల్లెలు, ఇలా స్వచ్ఛమైన భారతదేశం అవుతుంది. మన ప్రధానమంత్రి మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంతోమందిని స్వచ్ఛత వైపు ఆలోచించబచేసింది. దీని ఫలితంగా ఎంతోమంది వ్యక్తులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు అందరూ తమ తమ పరిధిలోని పరిశుభ్రంగా ఉండేలా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతేకాదు, ఇంకా ఎన్నో పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మొక్కల పెంపకం. ఈనాటి మొక్క రేపు తరాల వారికి వృక్షాలుగా మారి అందుబాటులోకి వస్తాయి. పచ్చదనం, పరిశుభ్రమైన గాలి లభిస్తుంది. అంతేకాకుండా నీడ లేని చోట చల్లగా సేదతీరే వాతావరణం నెలకొలదు. మనం చిన్నప్పుడు పాఠశాలలో అశోకుడు చెట్లు నాటించెను అని చదువుకున్నాం కదా. చదువుకోవడంతో పాటు సరిపుచ్చుకోకుండా దానిని అమలులో పెట్టిన రోజే సార్థకత చేకూరుతుంది. కాబట్టి మనం ఉన్న ఇంటిలోనే ఏదో ఒక చిన్న మొక్కను కానీ పెంచుకోవాలి. పచ్చని చెట్లు పరిశుభ్రత, పర్యావరణానికి సంకేతం. పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. అప్పుడు ప్రజలు, సమాజం, రాష్ట్రము, దేశము, ప్రపంచం ఇలా అంత ఆనందమయమైన
ఆరోగ్యవంతమైన జీవితాన్ని

0: గడపవచ్చు. ఆ సాధనలో మనమందరం అడుగులు వేద్దాం, ప్రగతి పథంలో పయనిద్దాం.
1: ఇంతవరకు మీరు పర్యావరణ పరిరక్షణ, మానవాళికి రక్షణ శ్రీమతి సి గౌరీశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు

0: జనతా గ్యారేజ్ చిత్రం నుంచి దేవేశ్వరి ప్రసాద్ స్వరకల్పనలో శంకర్ మహాదేవన్ బృందం ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్.

0: ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత జూలై 5 అంతర్జాతీయ సహకార దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. ఆరోగ్యం, గృహ నిర్మాణం, బ్యాంకింగ్, విద్యాభివృద్ధి, స్త్రీ పురుష సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, కార్మికుల హక్కుల రక్షణ మొదలైన రంగాలలో ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో పురోభివృద్ధి సాధించగలవు. ఈ ఆశయం కోసం అనేక దేశాల్లో సహకార సంస్థలు ఏర్పడ్డాయి. సహకారోద్యమం యొక్క ఆశయాల లక్ష్యాల విషయమై ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సహకార దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ సహకార కూటమి ఐసిఏ సర్వప్రతినిధి సభ 1992 డిసెంబర్ 16 చేసిన తీర్మానంలో ప్రతి సంవత్సరం జూలై 5 అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహించాలని పేర్కొన్నది. అంతర్జాతీయ సహకార కూటమి ఏర్పడి సుమారు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1995 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే నేడు 1947 జూలై 5 భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చే చట్టం బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొంత సమాచారం తెలుసుకున్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: Work from home. Hi, salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
8: అరే, కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
7: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
8: ఎలా తెలుసుకోవచ్చు?
7: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
8: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
7: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
5: RBI అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

స్వాతి కిరణం చిత్రం నుంచి వాణి జయరాం ఆలపించిన గీతం విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఏరువాక పౌర్ణమి వేడుకలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన, యోగాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, జల్జీవన్ మిషన్ 2.0 అమలు, ఇలా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన అంశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటిని సందర్శించి 15 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ స్వయంగా నాగిలిపట్టి మొదటి దుక్కిదున్ని సాగు పనులకు నాంది పలికారు. వ్యవసాయ భూముల్లో భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రార్థించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని దొండవాక రాజేపేట తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద ఒక్కొక్కటి 24.77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. సురక్షిత బోట్ ల్యాండింగ్, పరిశుభ్రమైన చేపల నిర్వహణ, మార్కెటింగ్ సదుపాయాలతో మత్స్యకారుల అభివృద్దికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్నకొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో ప్రతిరోజు అరగంటైనా యోగాకు కేటాయించాలని, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్సరాయవరం మండలం సైతారిపేటలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ పథకాల

0: నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో 242,536 మంది రైతులకు 158,04,00,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, రాష్ట ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో 251,772 మంది లబ్ధిదారులకు 106,85,00,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 మున్సిపాలిటీలు, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభమై శతశాతం పెన్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నీటి సరఫరా కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వీబీజీ రామ్జీ పథకాన్ని కలెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ది కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకమని, దీని ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని వివరించారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పనులను నిలిపివేసే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా కేవీ మహదేవన్ సంగీత నిర్వహణలో శంకరాభరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట కోరినవారు మునపర్తి జిల్లా వీపనగండ మండలం కలవరాల గ్రామం నుంచి చంచల విష్ణువర్ధన్, కార్తిక్, శాంతి, సంతోష్, నందకుమార్ శర్మ, పవన్ కుమార్ శర్మ, రాజు, శేషు శర్మ, బాలమణి, మంజుల, శ్రీదేవి, ప్రసన్నలక్ష్మి, సునీత, సంధ్య, శ్యామల, శారద, మాధవి, మమత, శిరీష, జ్యోతి, వాణి, అరుణ, కళ్యాణి, సత్యమ్మ, లావణ్య, అనురాధ, సుశీల, సరస్వతి, అనూష, మురళీరాజు, శ్రీనివాసరాజు, వెంకటకృష్ణరాజు, రజనీకాంత్, విజయమూర్తి, చిన్న, కొప్పుల కృష్ణకుమార్, చింత ప్రవీణ్ కుమార్, హరీష్ కుమార్, బత్తుల ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, గోపాల్, రవికుమార్, సంగు, జగదీశ్వర్, సురేష్, రామకృష్ణ, మామిళ్ల పల్లి, శివయ్య, మద్దిలేటి, ప్రవీణ్, విజయకుమార్ వారి కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారతలాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, కెవి మహాదేవన్ సంగీతం. నారీ నారీ నడుమ మురారి చిత్రం నుంచి. కోరినవారు రంగారెడ్డి జిల్లా కడతల నుంచి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబినికుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధిరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ వారి కుటుంబ సభ్యులు.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.

0: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: అభిరుచిలో తర్వాత యోగి చిత్రం కోసం టిప్పు సునీత పాడిన పాట, రమణ గోగుల స్వర నిర్వహణ. కోరినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. ఇక శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, అహిల్, లుబ్నా షహాన్, ముజామిల్ గోరా వారి మిత్రబృందం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తర్వాత చక్రవర్తి స్వరకల్పనలో అగ్నిపర్వతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట కోరినవారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులు. కరీంనగర్ జిల్లా అమణగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, సుంకే కార్తీక్, శేఖర్, కోసిగ భిక్షపతి, ఈశ్వర్, లక్ష్మయ్య. కర్నూలు అశోకరణగురు నుంచి అను, కన్న వారి కుటుంబ సభ్యులు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచిలో మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో. తర్వాత ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం చక్రవర్తి. కోరుతున్న వారు జగిత్యాల జిల్లా వెలోళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారెపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ శ్రీహర్షిని, బాసా నరేందర్, శ్యామల భారతి, గుజ్జేటి ఆనంద సరోజిని, బండి కిషోర్, హరిప్రియ, శ్రీనిక, వేద, ప్రమోద్, విజయరాణి, వినోద్, రమ్యశ్రీ, చిన్నారి, ఇంకా కర్ణులు చిదంబరరావు నుంచి గోవిందరాజు, సుభాషిణి, అభిలాష్, పరమళ నాగలక్ష్మి, తులసి, బండమంటి నుంచి సూర్యకారి శ్రీనివాసరావు, సాయి విశాల్, వినీత, వారి కుటుంబ సభ్యులు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తరువాత సేను చిత్రం కోసం పార్థసారథి చిత్ర పాడిన పాట, మణిశర్మ స్వర నిర్వహణ. కోరినవారు కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమా.

మహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్, వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి నుంచి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్కుమార్, కర్నూలు రాంబట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాజన్ నాగేంద్ర స్వర నిర్వహణలో ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం కోరిన వారు కర్నూలు

0: ప్రదేశ్.
1: అభిరుచులు తర్వాత రాజన్ నాగేంద్ర స్వర నిర్వహణలో ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం కోరినవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నన్, సైమా మహబూబ్ బాషా, మిన్నత్ బేగం, ఇంకా కర్నూలు బీకామ్ అరోనగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్, చంద్రశేఖర్, లక్ష్మీ, దివ్య, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ వారి మిత్రబృందం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: బప్పిలహరి సంగీత నిర్వహణలో గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కోరుతున్నవారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. సంగారెడ్డి జిల్లా హతిమార్ మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజని, వెన్నెల, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమారి.

కార్యక్రమంలో చివరిగా గీతరచన వేటూరి, స్వరకల్పన ఇళయరాజ, మనో చిత్ర బృందం పాడిన పాట వినండి, కిల్లర్ చిత్రం నుంచి. కోరినవారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుంచి ఆర్ తిమ్మానాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, డేవిడ్, రాహుల్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, సరోజమ్మ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ. నిజామాబాద్ న్యూ వంజీవస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. ఇక కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీక్.

వరకు మీరు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి. ఇవాళ కార్యక్రమంలో కొన్ని పూల గురించి తెలుసుకుందామండి.

పువ్వు అనేది మొక్కల్లో అత్యంత అందమైన మరియు ఆకర్షణీయమైన భాగం. మానవ జీవితంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు రప్లేసియా. ఇది సుమారు 3 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఇక ప్రపంచంలోని అతి చిన్న పువ్వు ఉల్ఫియా లేదా వాటర్ మిల్ అంటారు. ఇది చిన్న ఆవగింజ కంటే చిన్నదిగా ఉంటుంది. పువ్వులు కేవలం అందాన్ని మాత్రమే కాకుండా పర్యావరణంలో సమతుల్యతను కాపాడటానికి, కీటకాహాలు ఆహారాన్ని తేనె అందించడానికి ఎంతో సహాయపడతాయి. రోజా పువ్వు గురించి చూద్దాం. రోజా పువ్వు పూలకే రాణి. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు అందరూ ఇష్టపడే పువ్వుల్లో ఒకటి. రోజా పువ్వు ప్రేమకు, అందానికి మరియు శాంతికి చిహ్నంగా నిలుస్తుంది. రోజా పువ్వు పొదలుగా పెరుగుతాయి. వీటి కాండం మీద చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అలంకరణ మరియు బహుమతులకు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే శుభకార్యాలలో రోజా పువ్వును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పడానికి లేదా ప్రేమను వ్యక్తపరచడానికి రోజా పువ్వుల గుచ్చం ఇస్తూ ఉంటారు కదండి. రోజా రేఖ నుండి రోజ్ వాటర్ అంటే పన్నీరు తయారు చేస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

రోజా నూనెను సెంట్లు, సబ్బులు మరియు క్రీములో కూడా వాడుతుంటారండి. రోజా రెక్కలతో గుల్కంద్ అనే తీపి పదార్థాన్ని తయారు చేస్తారు. ఇది శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. అలాగే కొన్ని రకాల స్వీట్లు, ఐస్ క్రీమ్లలో రోజ్ ఫ్లేవర్ను వాడుతూ ఉంటారు. రోజా పువ్వుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని రేకులతో చేసిన టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మరియు జీర్ణక్రియ మెరుగుపడతాయంట. అలైవ్ ప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇక తర్వాత మల్లెపువ్వు. మల్లెపువ్వు అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది దాని అద్భుతమైన సువాసన, స్వచ్ఛమైన తెలుపు రంగు. భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగువారి జీవితంలో మల్లెపువ్వుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి. నైట్ బ్లూమింగ్, చాలా రకాల మల్లెపూలు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో విచ్చుకుంటాయి. ఆ సమయంలో ఇవి వెదజల్లే సువాసన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. పవిత్రకు ఎంతో ముఖ్యం ఈ మల్లెపూలు. మల్లెపూలను స్వచ్ఛతకు, అందానికి చిహ్నంగా భావిస్తారు. దేవుని పూజలకు, ముఖ్యంగా శివుడు, విష్ణువు, కులమత భేదం, వర్గభేదం లేకుండా అందరూ ఆరాధించే పూలు మల్లెపూలు. సంస్కృతిలో, అలంకరణలో మహిళలు తలల్లో మల్లెపూలు ముడుచుకోవడానికి చాలా ఇష్టపడతారు. పెళ్ళిళ్ళు, పండుగలు, శుభకార్యాలలో మల్లెదండల అలంకరణ తప్పనిసరి కదండి. ఇక సినిమాలు, సాహిత్యం, తెలుగు సాహిత్యంలో సినీ పాటల్లో మల్లెపూల గురించి ఎన్నో అద్భుతమైన పాటలు, కవితలు ఉన్నాయి. ఇందులో కొన్ని రకాలుంటాయండి. బొడ్డు మల్లె, ఇవి కాస్త లావుగా, ఎక్కువ రేకులతో గుండ్రంగా ఉంటాయి. జాజి మల్లెలు, ఇవి సన్నని రేకులతో తీగల్లా సాగిపోతాయి. కాగడ మల్లె, వీటికి సువాసన కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చక్రవర్తి సంగీత నిర్వహణలో 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం వినండి.

ఇక చామంతి పువ్వు అండి. చామంతి పువ్వు అనేది మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన మరియు పవిత్రమైన పువ్వుల్లో ఒకటి. దీని అందం, సువాసన మరియు వివిధ రంగుల వల్ల పూజా కార్యక్రమాల్లో, పండుగల్లో మరియు అలంకరణల్లో దీనికి విశేష స్థానం ఉందండి. చామంతి పువ్వులు కేవలం పసుపు రంగులోనే కాకుండా అనేక రంగుల్లో లభిస్తాయి. పసుపు, తెలుపు, గులాబీ, నారింజ మరియు ఎరుపు. ముద్ద చామంతి పెద్దగా, రేకులు ఎక్కువగా ఉండేవి. రేఖ చామంతి అనేది సాధారణ రేకులు ఉన్నవి. దసరా, దీపావళి, వినాయక చవితి వంటి పండుగల ఇళ్లను, గుమ్మాలను అలంకరించడానికి చామంతి పూల దండలను ఎక్కువగా వాడతారు. దేవుని పూజకు ఇవి ఎంతో శ్రేష్టమైనవి. దక్షిణ భారతదేశంలో మహిళలు తమ జడల్లో చామంతి పూలను ముడుచుకోవడానికి ఎంతో ఇష్టపడతారండి. చామంతి పువ్వు కేవలం అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని క్యామమైల్ అని కూడా పిలుస్తారు. చామంతి టీ, చామంతి రేకులతో చేసిన టీ తాగడం వల్ల ఒత్తిడి, స్ట్రెస్ తగ్గుతుంది, ప్రశాంతమైన నిద్ర పడుతుందంటారు. చర్మ సంరక్షణలో కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది మరియు శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చామంతి మొక్కలను కుండీల్లో లేదా తోటల్లో శుభ్రంగా పెంచుకోవచ్చు. వీటికి సూర్యరశ్మి చాలా అవసరం. రోజుకు కనీసం 5-6 గంటల ఎండ తగిలితే పూలు బాగా పూస్తాయండి. శీతాకాలంలో చామంతి పూలు విరివిగా పూస్తూ ఉంటాయి. భూమిచంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

బంతిపూల గురించి తెలుసుకుందామండి. బంతిపూలు మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పూలలో ఒకటి. ఇవి సాధారణంగా పసుపు, నారింజ అంటే ఆరెంజ్ మరియు ఎరుపు గోధుమ రంగులో లభిస్తాయి. పండుగలు, పెళ్ళిళ్ళు, పూజలు మరియు ఇంటి అలంకరణలో బంతిపూల దండలకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి, బతుకమ్మ పండుగల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. బంతిపూలలో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆఫ్రికన్ బంతి, ఇవి కాస్త పెద్దవిగా, గుండ్రంగా, ఎక్కువ రేకులతో ఉంటాయి. తోటల్లో

వాణిజ్యపరంగా వీటిని ఎక్కువగా పెంచుతారు. ఇక ఫ్రెంచ్ బంతి, ఇవి పరిమాణంలో కొంచెం చిన్నవిగా ఉండి ముదురు రంగులు ఎరుపు నారింజ మిశ్రమం కలిగి ఉంటాయి. తోటల్లో బంతిపూలు నాటడం వల్ల ఎన్నో ఉపయోగాలండి. సహజ కీటక నివారణిగా బంతిపూల మొక్కల వేర్లు మరియు ఆకుల నుండి వచ్చే ఒక రకమైన వాసన వల్ల తోటల్లోకి వచ్చే హానికరమైన పురుగులు, ముఖ్యంగా నెమటోళ్ళు లేదా వేరు పురుగులు దరిచేరవు. అందుకే వీటిని ఇతర కూరగాయల పంటల్లో మధ్య రక్షణ పంటగా వాడుతుంటారు. ఇక బంతిపూల రేకులో యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. గాయాలు వాపులు తగ్గేందుకు దీన్ని రసం రూపంలో ఆయుర్వేదంలో కూడా వాడుతుంటారు. ఇందులో ఉండే లుటిన్ అనే పదార్థం కంటిచూపును మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగం. ఇవి పెంచడం చాలా సులభం అండి. బంతిపూల మొక్కలను పెంచడం చాలా తేలిక. వీటికి ఎక్కువగా నీరు లేదా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం లేదు. కేవలం మంచి ఎండ, తగినంత తేమ ఉంటే సరిపోతుంది. విత్తనాలు నాటిన 2-3 నెలల్లో ఇవి పూలు పూయడం ప్రారంభిస్తాయి. ఇక చిన్న చిట్కా కూడా మీకోసం. మీ ఇంట్లో పూల మొక్కలు లేదా కూరగాయల మొక్కలు ఉంటే వాటి మధ్యలో 2 బంతి మొక్కలను నాటండి. ఇది మీ తోట అందాన్ని పెంచడమే కాకుండా ఇతర మొక్కలకు తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. మరి ఈ బంతిపూ గురించి ఓ పాట వినండి. అల్లుడు గారు చిత్రం కోసం కేజే యశ్దాస్ చిత్ర కేబి మహదేవన్ ఆలపించిన గీతం.

0: మన జాతీయ పుష్పం తెలుసు కదండి, కమలం. ఇక ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడి పువ్వు అండి. కొన్ని పువ్వులు, వాటికి సంబంధించిన పాటలు విన్నారు కదండి. ఇంతటితో ఇవాటి చిత్రాంజలి కార్యక్రమం ముగిస్తున్నాను. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వార్తావాహిని, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. విజయవాడ కేంద్రం నుంచి 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. వివిధ భారతి హైదరాబాద్ విజయవాడ కేంద్రం నుంచి ముందుగా వార్తావాహిని కాసేపట్లో.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం బుధవారాల్లో నిర్వహించిన 2 కేంద్రీయ విశ్వవిద్యాలయాల తొలి స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ జ్ఞానం, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ నవీన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. బుధవారం అనంతపురం జిల్లా జంతులూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు రాష్ట్రపతి డిగ్రీ పట్టాలను ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భవిష్యత్తుకు సిద్దమైన విద్యాసంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఉత్తమ మానవ వనరులను అందించే గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ది చెంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
3: మహిళా సశక్తికరణ బడితే కదమకే సాథి ఏ ఉపలబ్ధి సంస్థకి సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కే ప్రతి సంవేదనశీలతకి దర్శాతా హై. ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక విశేష జిమ్మేదారీ హై. ఏ అపేక్షా కి జాతి హై కి ఏ విశ్వవిద్యాలయ జనజాతీయ సమాజ కే ఆత్మవిశ్వాస్, నేతృత్వ ఆర్ నీతి నిర్మాణ కా కేంద్ర బనే.
1: డిజిటల్ ఇండియా ప్రారంభించి బుధవారానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని వివరించారు.
2: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించింది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్

0: సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష సాధనలో ఆర్థికంగా బలోపేతమైన డిజిటల్ సదుపాయాలతో కూడిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచితో గురువారం ఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాల్లో అనేక ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండోపసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: భారత్ జపాన్ इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं. इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोडमैप तैयार किया. इसके माध्यम से हम सेमीकंडक्टर, क्वांटम और एडवांस मटेरियल जैसे स्ट्रेटेजिक क्षेत्रों में सप्लाई चेन रेजिलियंस को मजबूत करेंगे. इंडिया जापान बायोगैस इनिशिएटिव के माध्यम से हमें भारत में 1000 बायोगैस और ऑर्गेनिक फर्टिलाइजर प्लांट्स लगाने में सहायता मिलेगी.
0: త్రిభాషా విధానానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3 భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న వారిపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది.
1: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల్లో 40 ఏళ్లకు పైగా సేవలందించి పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడ్క్వాసాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మడ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత కుంజుతో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
3: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी, शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
1: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో బుధవారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు

0: పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్దం చేసినట్లు కమిటీ హోంమంత్రికి వివరించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో గురువారం అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించి లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా వీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
2: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయి గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్ హర్ పేట్ కో రోటీ, కోయి గరీబ్ బినా కామ్ కే నా రహే. इसके लिए ये योजना आई है. विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था. विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा.
0: భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్దిని సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈ రోజుకి 7,15,000 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
1: జమ్మూ కశ్మీర్లో ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రీ నివాస్ నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, యాత్రికుల భద్రత సౌకర్యాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి 4,822 మంది యాత్రికులతో కూడిన తొలి బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ క్షేత్రానికి బయలుదేరింది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ అంశంపై గురువు శుక్రవారాల్లో రాష్టస్థాయి కార్యశాల జరిగింది. ఈ కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ, డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవిని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: డేటా ఈజ్ వెల్త్ అకార్డింగ్ టు మీ. యు ఆర్ హావింగ్ ప్రాపర్ డేటా, యు విల్ అరైవ్ రియల్ సొల్యూషన్ ఫర్ ఎగ్జిక్యూషన్, ఫర్ మానిటరింగ్, ఫర్ కరెక్టివ్ మెజర్స్. దేర్ ఇస్ నో ప్రాపర్ డేటా. ఇఫ్ యు ఫీడ్ కంప్యూటర్ గార్బేజ్, గార్బేజ్ విల్ కమ్. If you feed proper data, nothing like that, on health or education or agriculture, everything, it is a big game changer.
1: తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధక విద్యార్థుల కోసం నిర్మించనున్న వస్తి భవనానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకై పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కొండపావులూరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రం

0: సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి విపత్తు నిర్వహణ ప్రణాళికపై 2 రోజుల దక్షిణ మండల కార్యశాల గురు శుక్రవారాల్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ, విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆసుపత్రుల భద్రతను బలోపేతం చేయడం, అత్యవసర సన్నద్ధతను పెంచడం, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా సంక్షోభ సమయాల్లోనూ నిరంతర వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.
1: రహదారి భద్రతపై ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను

0: మాట్లాడుతూ రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాసులతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా రహదారి నిబంధనలు పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా వర్షం చిత్రానికి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట వింటారు. కోరిన శ్రోత ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

మీరు విన్న ఈ పాట పెళ్లి చిత్రానికి మనోజ్ చిత్ర పాడిన పాట విన్నారు. కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్. ఇప్పుడు వినబోతున్న పాట అశోక్. ఈ చిత్రానికి కేకే గానం, రచన చంద్రబోస్. కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత.

శుభాకాంక్షలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రేణుకా గానం, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను కోరిన శ్రోతలు ఏలూరు నుండి రాధ, మున్నా, అక్షయ, రఘువీర్ సింగ్, సుగుణాబాయి.

ప్రేమసాగరం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం, సంగీతం టి రాజేందర్, సాహిత్యం రాజశ్రీ. కోరిన శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేష్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్నా.

వినబోతున్న పాట అడవి రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేసుశిలాగానం. కోరిన శ్రోత శ్రీకాకుళం జిల్లా వజ్రపు కుత్తూరు నుంచి బి రవికుమార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రుద్రవీణ. ఈ చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వింటున్నారు. కోరిన శ్రోత పశ్చిమ గోదావరి జిల్లా పెనుమాడం నుంచి రాధికా

డ్రైవర్ రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోత పాపినేపాల నుంచి మధుసూదన్ రెడ్డి.

చివరిగా దసరా బుల్లోడు. ఈ చిత్రానికి ఘంటసాల, పేసుశిల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్.

రామోయే అతిథి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన ఫిలింగ్ గీతాలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ఇంధన సంక్షోభం తలెత్తినప్పుడు యావత్ ప్రపంచం అల్లాడిపోయినా మన భారతదేశం మాత్రం వారంలో ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచి గ్యాస్ కొరత రాకుండా చేయగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా తెలిపారు. చమురు దిగుమతుల బిల్లు భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలు అవలంబించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రఖ్యాత పాండవాని జానపద కళాకారిణి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత తీజన్ బాయి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాయ్పూర్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ జానపద కళారంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసినట్లయింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కారం చెప్పారు. నిన్న కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ పట్టాలను స్వయంగా పంపిణీ చేశారు. రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని పశు వైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలిక్లినిక్లు, వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ నెల 6న రేపు కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. ఇందుకోసం 5.97 లక్షల టీకాలను సరఫరా చేసినట్లు తెలిపారు. వీధి వ్యాపారులకు సంబంధించి రాష్టంలో 51 పట్టణాల స్థానిక సంస్థల్లో జోన్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్. స్టూడియోలో సమయం చూస్తే 11:03 దాటి 55 సెకండ్లు. సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో చిన్నబాబు ఏం చెబుతాడో ఆలోచిస్తున్నారు కదా. ఎస్, సినిమా కబుర్ల కార్యక్రమంలో మన గాయని గాయకులు గొంతులు సవరించుకున్నారు. అంటే వారు చక్కగా పాటలు పాడారు. ఒకప్పటి రోజుల్లో అయితే ఆట పాట రెండు వచ్చుంటేనే, అంటే నటన వచ్చుంటేనే సినిమాల్లోకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డాన్స్ రావాలి, పాటలు రావాలి అంటే సంగీతం నేర్చుకుని ఉండాలి, నాట్యం కూడా నేర్చుకుని ఉండాలి. అలాంటి వారు కన్నా కాంచనమాల, భానుమతి ఇలా అందరు కూడా పాటలు పాడి అలరించారు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి వర్ధమాన హీరో హీరోయిన్స్, కథానాయిక నాయకులు కూడా చక్కగా తమ గళను అలా ఓపెన్ చేసేసి చక్కగా పాడేస్తున్నారు. మరి అలాంటి విషయాలు, ఏ సినిమాలు ఎవరెవరు పాడారు, బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా సూపర్ హిట్ కూడా అయిపోయింది కదా, వారు పాడిన పాటలు సూపర్ అండి, సూపర్ ఓ సూపర్. ఇప్పుడైతే మరి ఈ పాట విన్న తర్వాత ఎవరు పాడారు, ఏ సినిమా, మీకు అంతకు తెలిసిపోతుంది. వింటున్నటువంటి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు సినిమా కబుర్లు విత్ యువరాజే చిన్నబాబు.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంతే.
3: మాస్టర్, ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ చాలా బాగుంటుంది, చేయండి.
4: మీరు
1: డాన్సా? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

తమ్ముడు, అరే తమ్ముడు, పొట్టివాళ్ళు పొట్టవాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ప్రేమ దేశం వెళ్ళగానే మానవులుగా మిగులుతారు. తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తెగమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదన్నా.

అయిపోతారు. కాఫీ టీలే తాగని వాళ్ళు దేవదాసులు అయిపోతారు. అమ్మడు అమ్మడు లబ్బు డబ్బు హార్ట్ బీట్ లవ్ లవ్ అన్నదంటే హై క్లాసు లో క్లాసు చూసుకోదు ప్రేమ కేసు. తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియోలో సమయం చూస్తే 11:12 దాటి 30 సెకండ్లు. సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజ్ చిరుబాబు. కబుర్ల కార్యక్రమంలో మనం సింగర్స్ అంటే ఎవరా సింగర్స్ నేపథ్య గాయని గాయకులు పాడటమే కాదండి, మేము కూడా పాడగలము, సత్తా నిరూపిస్తామన్నట్లుగా చక్కగా తమ గొంతులు సవరించుకుని పాటలు పాడినటువంటి నటీ నటులు ఎవరెవరు, ఏ ఏ సినిమాలు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన టాలీవుడ్లో నటనతో పాటు అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటీ నటులు కూడా ఉన్నారు. ఒకప్పుడు సినిమాల రంగంలో అయితే అడుగు పెట్టాలంటే చెప్పే కదా ఆట పాట అన్నీ వచ్చి ఉండాలి. కాబట్టి అప్పటి నటీ నటులు సంగీతం నాట్యం నేర్చుకున్నారు, ఆ విషయం మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా చాలా చక్కగా పాడుతున్నారు చిరుబాబు అంటారా? ఎస్, చక్కగానే పాడుతున్నారు. అయితే ఇందాక మాస్టర్ చిత్రంలోని మన చిరంజీవి గారు మెగాస్టార్ సూపర్గా పాడాడు కదా, మరి జూనియర్ NTR గారికి కూడా చక్కగా తమ గొంతును సవరించుకున్నారు. మరి ఆ పాడు కూడా వినేద్దామా? వింటుంది వింటుంది వివిధ భారతి FM.

అదుర్స్ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ రీటా ఆలపించిన రామ జోగి శాస్త్రి గీతం వినేశారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మరి తారలు గొంతు సవరించుకుని పాటలు పాడినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ గా పాడేశారు కదా. మరి పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్, రవితేజ, విజయ్ దేవరకొండ, సిద్ధార్థ మొదలగు హీరోలు, వీరితో పాటు నిత్యమీనన్, శృతి హాసన్, మధవన్, ఆండ్రియా జెనీలియా మొన్నగు తారలు కూడా తమ గొంతులను సవరించుకుని సినిమాలో అద్భుతమైన పాటలు ఆలపించారు. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు అనే పాటను, గోపాల గోపాల చిత్రంలోని జిందగీ అనే పాటను కూడా ఆలపించి ప్రేక్షకుల మెప్పును పొందారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదండో, ఈ వెంకటేష్ గారు కూడా సూపర్ గా పాడతారు కదా. మరి ఆ పాట కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినేద్దాం. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: స్టూడియోలో సమయం చూస్తే 11:27 దాటి 53 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెడ్స్ పై. వింటున్నారు సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మరి మన తారలు, సినిమా స్టార్స్ పాటలు పాడిన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ సినిమాలో ఒలమ్మి తిక్కరేగిందనే పాట, బాదుషా సినిమాలోని డైమండ్ గర్ల్స్ అనే పాట, నాన్నకు ప్రేమతో ఫాలో ఫాలో విన్నారు కదా, ఆ పాటను కూడా ఆలపించి ప్రేక్షకుల యొక్క అభినందనలు, అభిమానాలు, అలరింపులు కూడా అన్ని కూడా అందుకున్నారు. ఇక చిరంజీవి గారు మాస్టర్ సినిమాలో తమ్ముడు అనే పాట విన్నారు కదా, ఆ పాటను ఆలపించారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో కొన్ని పంక్తులు పాడడం కూడా జరిగిందట. ఇక నిత్యా మీనన్ గాయనిగా తనకంటూ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకున్నారు. అలా మొదలైంది ఇష్క్ వంటి సినిమాల పాటలను అద్భుతంగా ఆలపించారు. వారి గొంతుల నుంచి వచ్చినటువంటి పాట ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియోలో సమయం చేస్తే 11:42 దాటి 6 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై. వింటున్నారు సినిమా కబుర్లు విత్ యువరాజ్ చిన్నబాబు. ఇక నటి శృతి హాసన్ నటిగానే కాకుండా మంచి గాయనిగా రాణిస్తున్నారు. శృతి హాసన్ తన సినిమాలలో పాటలు తానే పాడుకోవడమే కాకుండా మిగతా సినిమాలలో కూడా చక్కగా ఆలపిస్తారు. తన గొంతును సవరించుకొని ఆమెకు ఒక స్పెషల్ సాంగ్ కూడా పాడటం ఉంటుంది కదా, ఈ విషయం శ్రోతలందరికీ తెలిసిందే. మరి వారి గొంతు నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz బై సినిమా కబుర్లు.

తారలు తమ గొంతులను సవరించుకుని చక్కగా ఆలపించిన పాటలను ఆస్వాదిస్తున్నాం మన సినిమా కబుర్లు కార్యక్రమంలో. తమత మోహన్ దాస్ చాలా చక్కగా ఆలపించేటటువంటి గాయని కాదు, నటీమణి కదా. వీరు హోమం చిత్రంలో జగపతి బాబు గారితో కలిసి ఒక పాట ఆలపించారు. మరి ఈ విషయం శ్రోతలకు తెలుసా? అదే పాట విందామా? వింటుండండి వివిధ భారత FM 101.3 మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీ.

0: இல்ல மேலவீப்பு.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు మూడో రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనిలో భాగంగా ఉదయం శాంతిపురంలోని పర్యావరణ నియంత్రిత ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సందర్శించారు. అనంతరం కడపల్లిలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు సూచనలను తెలుసుకుంటారు. తదుపరి కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది కార్యక్రమాల పురోగతిని పరిశీలించనున్నారు. విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్స్యకారులు గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్ట్ గార్డు నౌక ప్రయత్నిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెంలోని ఆప్కో సముదాయంలో రేపు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. గోదావరి మహాపుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో తొలి దశ అభివృద్ది పనుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా 580 కోట్ల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. రాష్టంలో 7 గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్లకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలు, విద్యా సంస్కరణలు, పాఠశాల విద్యార్థులకు బ్యాగులు కిట్ల పంపిణీ వంటి కీలక హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు రిజర్వేషన్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రాంతం, స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్ నిబంధనలను యథాతథంగా పొడిగించింది.

అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా

0: తెల్లదొరలు ఇండియాకు తెచ్చారు టీ. ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి. టీ వల్ల లాభాలు శతకోటి. ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్
1: భాయ్.
2: తరగడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ

0: ఫుల్ దాబాలో ఫైవ్ స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాళ్ళల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి?
1: కొట్టు

0: ఈ చాయ్ నవాబుకి బంధువే నోయ్, ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్, ఈ చాయ్ గడాసుకి జే జే.
1: ఎలా ఉందండి?
2: సూపర్.
1: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
2: ఇంకన్ను
1: ఉంటానండి. నమస్కారం.
3: కే చిరంజీవి ఆలపించిన చంద్రబోస్ గీతం వినేశారు. సమయం చేస్తే 12:08 దాటి 36 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు మీకు తెలుసా కార్యక్రమం. మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మరియు ఆశ్చర్యం పంచుకునేందుకు అంటే ఆశ్చర్యపరిచేటటువంటి అంశాల గురించి కొన్ని అద్భుతమైన ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఈనాటి మీకు తెలుసా కార్యక్రమంలో. దోమలన్నీ చూసారండి మాపురే బాప్, అస్సలు నైట్ పూట నిద్రపోవడానికి దోమ

నువ్వు కుట్టిందంటే దద్దుర్లు మంట దురదం ఓ మై గాడ్ అసలు నిద్ర పట్టదు ఏమి డబ్బా అని బాధపడుతూ ఉంటాం కదా. ఈ దోమలు దాదాపుగా 150 అడుగుల దూరం నుంచి మనుషులు వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను పసిగట్టగలవట. మరి నిన్ను వదల బొమ్మాలి అన్నట్టు వదలకుండా వచ్చేస్తాయి కదా. మరి అందుకే జాగ్రత్తగా ఉండాలి. 150 అడుగుల దూరం నుంచి మానవులు వదిలే కార్బన్ డైఆక్సైడ్ గుర్తించడం అంటే బాపురే కదా. సరే తాండ్రి పాపారేడిచ్చినటువంటి కేజీఎస్ సుశీల మాలపించిన పాట విందామా. వింటుండండి వివిధ భారతి FM 101.3 MHz పై మీకు తెలుసా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: సహాయం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: స్టూడియోలో సమయం చేస్తే 12:21 దాటి 24 సెకండ్లు. మీరంతా ఆర్చ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మీకు తెలుసా కార్యక్రమం. మీకు తెలుసా కార్యక్రమంలో మనకు తెలియని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా. మన కళ్ళు దాదాపుగా 1 కోటి కంటే ఎక్కువ రంగులు గుర్తించగలవటండి. అబ్బో, కన్ను పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఆ బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ కూడా, మరీ బాగా కూల్గా ఉన్న వాటర్ కూడా కళ్ళ మీద పోసుకోకూడదు. బాగా తీక్షణమైనటువంటి కాంతి, తీక్షణంగా ఉంటుంది, వెలుతురు బాగా వస్తుంది, అట్లాంటి కాంతి వైపు సూటిగా చూడకూడదు. కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మేము చదువుకుని చిన్నబాబు అంటారా. కానీ మన కళ్ళు దాదాపుగా 1 కోటి కంటే ఎక్కువ రంగులు గుర్తించగలవట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే, ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. బాగా ఏడవటం కూడా మంచిదేనట. ఓ, నవ్వితే 4 అందాలు చేయటం అంటారు కదా, ఏడవటం కూడా మంచిదేనా? ఎందుకంటే మనలోని స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అయిపోతాయట. అందుకని ఏడ్చిన తర్వాత, కళ్ళ నీళ్ళు కార్చి బాగా ఎక్కి ఏడ్చిన తర్వాత అయినా సరే కాస్త తేలిగ్గా ఫీల్ అవుతామట. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మీకు తెలుసా కార్యక్రమం. కొండవీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అల్పించిన వేటూరి గీతం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 ఇక కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. అనంతరం వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. ముందుగా తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచక ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్దార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కి లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే హై ఇండోనేషియా. తయారీ పూరే జోర్ షోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ్ మే సహయోగ్ కర్ రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖానే కే లియే. ఇస్కే అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సైకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలీ హో, సురాబాయా హో యా సమారాంగ్ హో.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రస్సెల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్ లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన పాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 3 ఆగస్టు వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మన్సు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14611 మంది పురుషులు, 4480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32113కు చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరకో కెనడాపై 3-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో

0: 2000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీకు తెలుసా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని మీకు తెలుసా? భూమధ్య భాగాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 5000 నుంచి 6000 డిగ్రీల వరకు ఉంటుందట. ఇది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతతో దాదాపు సరిసమానం.

వేడి మొత్తం కూడా భూమి ఏర్పడినప్పటి నుంచి మిగిలిన వేడి, అలాగే రేడియోధార్మిక మూలకాలు విచ్ఛిన్నం అవ్వటం వల్ల కూడా వస్తుందట ఈ వేడి. ఈ అధిక వేడి వల్లే అగ్నిపర్వతాలు, భూకంపాలు, భూమి అయస్కాంత క్షేత్రం వంటి ప్రక్రియలు కొనసాగుతాయట. భూమి ఉపరితలం చాలా చల్లగా కనిపించినా దాని మధ్య భాగం సూర్యుని ఉపరితలం అంత వేడిగా ఉంటుందట.

బ్యాండ్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:49 దాటి 56 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మీకు తెలిసే ప్రోగ్రామ్ అగ్ని పర్వతాలు. పేలే ముందు జంతువులకు ముందుగానే తెలుస్తాయట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, అగ్నిపర్వతం పేలే ముందు భూమిలో చిన్న చిన్న కంపనలు అంటే మైక్రో వైబ్రేషన్స్ వస్తాయట. జంతువులు ఈ చిన్న చిన్న కంపనలను పసిగట్టగలవు. అంతేకాదండి, కొన్ని అగ్నిపర్వతాలు నుంచి వచ్చేటటువంటి విషవాయువులు వస్తాయి కదా ముందుగానే, ఆ వాసనను కూడా జంతువులు పసిగట్టవలట. అలా పసిగట్టినప్పుడు ప్రమాదం ముందుగానే వస్తుందని అవి ఆ ప్రాంతం నుంచి వదిలి వెళ్ళిపోతాయట. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు జానకి రాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గంటల సమయం చూస్తే 12:55 దాటి 37 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ 101.3 మెగాహెర్ట్స్ పై మీకు తెలుసా వింటున్నారు విత్ యువరాజు చిన్నబాబు. మెదడు శరీరంలోని అన్ని నొప్పులను గుర్తిస్తుంది కానీ తన నొప్పిని మాత్రం గుర్తించదు అనే విషయం మీకు తెలుసా? ఆశ్చర్యం ఏమిటంటే మెదడులో అంటే నొప్పిని గుర్తించేటటువంటి కణాలు లేవట, అందుకనే మెదడు తాకిన నేరుగా నొప్పి ఉండదు. డాక్టర్స్ మనిషికి మేల్కొని ఉన్నప్పుడే బ్రెయిన్ ఆపరేషన్ అనేది చేస్తారట. అంటే బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటుంటే మనం కూడా మాట్లాడదు, కానీ నొప్పి అనేది తెలియదు కదా, కానీ అనస్థీషియా అనేది ఇస్తారండి. తలనొప్పి విషయానికి వస్తే నొప్పి మెదడులోని కాదట, దాని చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాలు నరాలు కండరాల్లో నొప్పి తలనొప్పిగా వస్తుందట. మరి చివరిగా ఈ అబ్బాయి చాలా మంచుడు ఈ చిత్రానికి. సునీత కళ్యాణ్ మాలిక ఆలపించిన పాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నేడు 3 రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనిలో భాగంగా ఉదయం శాంతిపురంలోని పర్యావరణ నియంత్రిత ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సందర్శించారు. అనంతరం కడపల్లిలో పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు సూచనలను తెలుసుకుంటారు. తదుపరి కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది కార్యక్రమాల పురోగతిని పరిశీలించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధికారులకు సూచించారు. రాష్టంలోని సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్టంలో పలువురు పోలీసు అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. సివిల్ విభాగంలో 9 మంది, ఏఆర్ విభాగంలో 3 డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, ఏఆర్ విభాగంలో 3 అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. తిరుపతి శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానం వేడుకగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని 14న కోయిల్ ఆళ్వారి తిరుమంజనం నిర్వహించనున్నారు. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి రా మిరియాల ఆలపించిన దేవిశ్రీ గీతం సంగీతం అతను పాట వినేశారు. సమయం చేస్తే 1 గంట 6 నిమిషాలు దాటి 34 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసుకుంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా ధీరా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ధీరాలో ఏం తెలుసుకుందాం? ఎస్, ఈనాటి ధీరాలో ఆయుష్మాన్ భారత్ PMJAY ఈ పథకం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ అనేది పేద బలహీన వర్గాలకు మరియు 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఏటా 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం. దేశవ్యాప్తంగా 30,000కు పైగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం PCCల ఆలపించిన గీతం వింటనివ్వండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా. One, two, three, four, four, three, two, come on, do it! One.

అర్జున్ సన్ ఆఫ్ బాయ్ జయంతి చిత్రానికి పాట వినేశారు. స్టూడియోలో సమయం చేస్తే 1:16 దాటింది. మీరంతా అర్జున్ చేసి వింటున్నారు విజయవాడ వేదు భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీరా వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. ధీరా ఈ కార్యక్రమంలో వింటున్నాం ఆయుష్మాన్ భారత్ గురించి కొన్ని ముచ్చట్లు. ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. నగదు రహిత అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆసుపత్రిలో చేరేటప్పుడు లేదా చికిత్స సమయంలో ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. హాస్పిటల్లో చేరడానికి 3 రోజుల ముందు మరియు చేరిన తర్వాత 15 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చుల మొత్తం ఇందులో భాగమే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాలే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
6: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 1 గంట 30 నిమిషాలకు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2 గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

0: చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ది చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనా తదితర అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినామో డిబేట్ పెడదాం.
0: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలీకి చెందినవారని గుర్తించారు. గల్లంతైన 7 కారే చిన్న గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా

0: వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని దేవాదయశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్ హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: हमारे और साथी कह रहे हैं कि हमने आंगन में चार पहिया खाट पर आसमान के नीचे तारों को देखकर मीठी नींद में सोने का आनंद खूब लिया है. और हमारे और साथी का कहना है कि दिल ढूंढता है इस गीत के अंतरे में जो जो बातें हुई वो

వ్యాయామం చేస్తే 2 గంటల 30 నిమిషాలు దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై సందడే.

0: సాందరే. సాందరే సందరేలో చిన్నమ్మబడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే 8662488814 8086268814 8662488814 నంబరుకు వాట్సప్ చేయాలి. మనకైతే కొన్ని సందేశాలు అందినాయి. ఆ సందేశం ఎవరు పంపించారు? పెడన జోగనందరావు కలిసి చప్పల రాజుగారు, హాయ్ చిన్నబాబు, వచ్చేసావా? ఎలా ఉన్నావు? ఇక ఈ పూట భోజనం కట్. అయ్యో, చిన్నబాబు పాటలకి నా పంచభక్ష పరమాన్నం. ఇక సాయంత్రం వరకు పాటలకి డాన్స్ చేయటమే నా పని. అప్పలరాజు గారు, మీరు డాన్స్ చేయాలంటే ఓపిక ఉండాలి కాబట్టి కొంచెం తినండి. అదనమాట, మీరు డాన్స్ వేయడం ఆగదనమాట. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు చిన్నబాబు గారు. సురోజన కరీంనగర్ నుంచి. నెక్స్ట్ ఎవరు? మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలం నుంచి సౌందర్య సౌందరికి స్వాగతం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ బొమ్మ నుంచి పంపించారు. సౌందర్య సౌందరికి స్వాగతం. వేటపాలెం దగ్గర రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సౌందర్య సౌందరికి స్వాగతం పలుకుతున్నారు. హాయ్ అంటూ పంపించారు. మైదుకూర్ జాఫర్, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నామండి అంటున్నారు సౌందర్య సౌందరికి. ఇప్పుడు వచ్చేసాగా. ఓకే, ముజఫర్ నగర్ నుండి రామ కార్తిక్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హలో చిన్నబాబు గారు అంటున్నారు. ఎస్ హాయ్ అండి. నేతాజీ ప్రేమ్ కుమార్ రూపేష్ ఓకే తిరుపతి నుంచి పంపించారు. తిరుపతి నెక్స్ట్. హాయ్ చిన్నబాబు గారు, సింగవరం నజీర్ నూర్జహాన్ బాగున్నారా సార్ అంటున్నారు. నేను బాగున్నానండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సౌందర్య సాంద్రి. కోనాపూర్ నుంచి పంపించారండి గణేష్ రాజు శ్రీవత్స. ఇవైతే నాకు అందినటువంటి సందేశాలు. అనంతపురం నుంచి అనురాధ గారు, పాటల క్వశ్చన్స్ మాత్రం అడగండి అట, అడిగేదే అవి. ఎందుకంటే మీకు తెలియని పాటలు తెలియజేస్తున్నా, వినని పాటలు వినిపిస్తున్నాను. అదన్నమాట సంగతి. రేడియో వింటూ ఉంటాం, ఈ పాట ఓహో ఇదా అదా, వేల పాటలు ఉన్నాయండి అనురాధ గారు. సరే, సౌందర్య సౌందర్యలోకి వెళ్ళిపోదాం. ఫన్నీగా, రుచి లేని కారం. కారం చూస్తే చాలా ఘాటుగా మంటగా ఉంటుంది, కానీ ఈ కారానికి రుచి అనేదే ఉండదు. మరి ఆ కారం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662488814 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందరే సందరే. వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు.
1: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడే సందడి, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సందడి సందడిలో చిరబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, రుచి లేని కారం. కారం చాలా ఘాటుగా మంటగా ఉంటుంది, కానీ ఈ కారానికి మాత్రం రుచి అనేదే ఉండదు. మరి ఆ కారం ఏమిటో తెలిస్తే 8662488814 నంబర్కు వాట్సాప్ చేయండి.

రుచిలేని కారం ఏమిటి? ఆకారం, ప్రాకారం, శ్రీకారం, అపకారం, ఎన్ని కారాలు పంపించారండి ఎట్లా వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. నెక్స్ట్ ఎవరు చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, వెటకారం, మమకారం, అహంకారం, అబ్బా ఎన్ని కారాలు ఉన్నాయో. మమకారం పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు మమకారం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మమకారం, రుచిలేని కారం మమకారం. జి సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్, ఓహో ఎన్ని కారాలు పంపిస్తున్నారు మమకారం. ఫ్రమ్ రాజేష్ అంబికా పరమస్వాయి సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు. అలానే వెటకారం మమకారంని కూడా అంటారండి మైద్కూర్ జాఫర్ గారు. నెక్స్ట్ మండూర్ మధుకు, ఎస్ వెంకటగిరి సాలికాల నుంచి మండూరు మధుకుమార్ మమకారం అంటూ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు ఓంకారం అట. ఓ నెక్స్ట్ ఎవరు పంపించారు? కార్లపూడి నుంచి ఓకే భాషా గారా సభియా ఓకే పంపించారు మమకారం అని పంపించారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం చిత్కారం అట. అబ్బా రామ్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. అనంతపురం నుంచి పంపించారండి ఎవరు? భాష జాను, ఎస్ వీరంత పంపించారు మమకారమే. ఉపకారం అట శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఎవరు పని సత్యశ్రీ పంపించారు. అహంకారమా? ఓకే అహంకారంలో కారం ఉందండి. అహంకారంలో కొల్లిపర నుంచి బౌలాలి వెటకారం. నమస్తే అర్జిత్ చిన్నబాబు గారు అంటూ పంపించారు. రుచిలేని కారం, వెటకారం, వికారం, మమకారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రేణుకా గోపరాజు కడప అపకారం.

మమకారం, ఉపకారం, శ్రీకారం, ఆకారం. ఆహాహా, వినుకోండి. చారి విజయలక్ష్మి పంపించారు సోడా సుబ్రహ్మణ్యం. మమకారం అహంకారం అట. ఆహా, నెక్స్ట్ ఎన్ని కారాలు పంపిస్తున్నారు? అసలు ఆన్సర్ ఏంటి? అహంకారం, వికారం, రూపేష్, కేశవ వీళ్ళంతా పంపించారండి తిరుపతి నుంచి. చిన్నబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మహమ్మద్ జయనిధిని, స్నేహభారం జయనిధిని పంపించారు. ఉప్పు లేని కారం అట. నేను అన్నది రుచి లేని కారం, ఉప్పు కాదు. కారంలో కారం ఏముంటుంది? ఉప్పు ఉండదు, ఉప్పు వేస్తే ఉంటుంది. అనంతపురం నుంచి పంపించారండి అమ్ములు, ఇబ్రహీం. ఓకే, వీరంతా ఆత్మకారమా? అదేంటి, వెరైటీగా ఉంది. హాయ్, వెల్కమ్. సందరి సందరికి స్వాగతం అంటున్నారు. ఎవరు? వెంకటేషు, పులిపాటి, సత్యావతి గారు. ఓకే, రావలి. వీరంతా పంపించారండి హాయ్. కామెడీ కింగ్ చిన్నబాబు గారు అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా అంటున్నారు. నేను బాగానే ఉన్నానండి. మహబూబ్ నగర్ నుంచి పంపించారు. తర్వాత ఎవరో చూద్దాం. ఆకారం అట. ఆకారం శ్రీవారి నగర్ నుంచి పంపించారు లఖన్. పేరే లఖన్ అండి, లఖన. నెక్స్ట్ ఎవరు పంపి? కనకరావుపేట నుంచి పంపించారు. ఓకే, కారం అట. కారంలో ఉంటుంది ఇంకా కారం. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు. ఆన్సర్ ఈజ్, ఓకే, ఇదేంటండి మీ పేరు? అంబికానగర. ఆన్సర్ మీ పేరు ఎక్కడో అర్థం కాదు. కుసుమ అంబటి నగర్ నుంచా? ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాశారు. ప్రాకారం అంటే కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. నమస్తే చిరుబాబు గారు. నమస్తేనండి. చిరంజీవి అట వీరి పేరు. క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఆకారం అంటున్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. చక్కవరం నుంచి పంపించారు. ఓకే, టీ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారా? చెక్కారమా? ఓకే, నెక్స్ట్ ఎవరు పంపించారు? ఉప్పులూరు గ్రామం, కంకిపడి మండలం, కృష్ణా జిల్లా నుంచి పంపించారు. ఇదేంటి గొడ్డు కారం అట. గొడ్డు కారం అంటే కారం ఉంటుంది. ఇదేంటండి, ఎంత ఎలా పంపించారు? గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అందులో కారం ఉంటుందండి. అసలు కారం లేని కారం అడిగాను. ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. కారం లేని, మంట లేని కారం అండి నేను అడిగింది. చాలామంది పంపిస్తున్నారు అదే ఆన్సర్స్, అవి చెప్పేస్తూనే ఉన్నాను. శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో పాటకు డాన్స్ చేయించవచ్చిన బాబు అంటున్నారు అప్పలరాజు గారు. గుణకారం, ఉపకారం, ఆకారం, అహంకారం, ఎటకారం, వికారం, లంకారం, శ్రీకారం, చమత్కారం అంటూ కూడా పంపించారు అప్పలరాజు గారు. కర్నూలు జిల్లా గొనివేళ్ళ గ్రామం నుంచి పంపించారండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. వికారం అంటూ. నెక్స్ట్ శ్రీకారం, ప్రాకారం, అహంకారం, మమకారం, ఉపకారం అంటున్నారు శ్రీనివాస కోనాపూర్, గణేష్, రాజు వీరంతా. అలంకారం, ఉపకారం, వికారం, అహంకారం అంటున్నారు ఆర్ లక్ష్మీదేవి, కందికైపల్లి గ్రామం. చిన్నబాబు గారు ప్రోగ్రాం వింటున్నా హ్యాపీగా, హ్యాపీగా రుచి లేని కారం హ్యాపీగా ఉంది అట. రుచి లేని కారం సింగారం అట. గారం ఉంది అక్కడ, కారం లేదండి. మమకారం వెంకటగిరి నుండి సురేష్ కుమార్, పెరిమిడి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే మహమ్మద్ జయనిధి, స్నేహభాను జయనిధి. రుచి లేని కారణం ఏమిటో మీరే చెప్పగలరు. ఇప్పుడు చెప్పేవన్నీ రుచి లేని కారాలే. మహమ్మద్ జయనిధిని, స్నేహభాను జయనిధిని గారు. నాగార్జున లక్ష్మీ మొడియంపేట నుంచి పంపించారు ఉపకారం. నెక్స్ట్ ఎవరు? హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరి సందరి. గణేష్, రాజు, శ్రీనివాస్, కోనాపూర్ పంపించారు కదా. నెక్స్ట్ ఆన్సర్ అంటూ ఆకారం అంటున్నారు టీవీ సుబ్బారావు గారు. ఎస్, శ్రీదేవి గారు. రైట్, మీరు పంపించిన అన్ని రైట్ ఆన్సర్స్, రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ. గుడ్ కంగ్రాచులేషన్స్.

సంద్రే చినబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662488 నంబర్ కు వాట్సాప్ చేయాలి. షుగర్ గాని బెల్లం గాని తీపి వస్తువులు

0: ఎక్కడ పెట్టా సరే చీమలనేవి కనిపెట్టేస్తాయి కదా. కనిపెట్టేసి ఆ పంచదార నిండా బెల్లం నిండా చీమలు పట్టేస్తూ ఉంటాయి. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? ఆన్సర్ తెలిసిపోయిందా? 8664888141 నంబర్కు వాట్సాప్ చేయండి. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8664888141 నంబర్కు వాట్సాప్ చేయండి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

బొంబాయి చిత్రం నుంచి పాట విన్న తర్వాత స్టూడియోలో సామ్యం చేస్తే 2 గంటల 52 నిమిషాలు దాటి 2 సెకన్లు. మీరంతా ఆచయం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. చీమలు గుర్తుపట్టలేనటువంటి షుగర్ ఏది? అప్పలరాజు గారు పెడన జోగనందన కాలనీ నుంచి మన బాడీలో ఉన్న షుగర్ అని అంటున్నాను అనుకుంటున్నాడట. చూద్దాం. బ్లడ్ షుగర్ అంటున్నారు కాళా శ్రీనివాసరావు గారు. డయాబెటీస్ మనిషికి వచ్చేటటువంటి షుగర్ వ్యాధి, అదే సమాధానం అంటున్నారు. మనుషులకు వచ్చే చక్కెర వ్యాధి మైద్కూర్ జాఫర్ గారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ఏమిటో ఎం అని పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి పంపించారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్. నేను అనుకునేది అయితే అదే, బట్ దానికి వివరణ కూడా ఇస్తాను. అది ఎంతవరకు కరెక్టో మీరు కూడా చెప్పండి. కనకరావుపేట నుంచి పంపించారు బ్లడ్ షుగర్. తర్వాత మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు పంపించారు ఉప్పులూరు గ్రామం కంకిపడి మండలం కృష్ణా జిల్లా నుంచి. ఆన్సర్ బ్లడ్ షుగర్ అట. తర్వాత ఎవరు పంపించారు? రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్. సూపర్ సూపర్, ఎలా తెలిసిందండి? నెక్స్ట్ టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు. మనలో ఉన్న షుగర్ అంటున్నారు. బ్లడ్ షుగర్ అంటున్నారు కొల్లిపురం నుంచి మౌలాలి. ఆహా, కుసుమ అంబటి నగర్ నుంచి పంపించారు. ఆన్సర్ ఓకే, మన బ్లడ్ అంటే మనకు వచ్చే షుగర్ అంటున్నారు కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు. మనకు వచ్చే షుగర్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, అందరికీ నమస్కారం అంటున్నారు బిజిలి వెంకటేశ్వర శ్యామల ఏకలవ్యన గారు రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం బ్లడ్ షుగర్ అని అనుకుంటున్నాను సార్ అంటున్నారు. అవునా? జీ సింగవరం కర్నూలు నుంచి పంపించారు నజీఫర్ నూర్జహాన్. నజీర్ బ్లడ్ షుగర్ అంటున్నారు. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు బ్లడ్ షుగర్ అంటున్నారు. అనంతపురం నుంచి పంపించారండి అక్తర్. ఓకే జీనాబ్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ రమేష్ బాబు, సుమలత, పొత్తింటి పాతింటి, అల్లప్ప, జయమ్మ, గోర్లఖాన్ దొడ్డి నుంచి పంపించారు బ్లడ్ షుగర్. కర్నూలు జిల్లా గొనిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి. రంగస్వామి శెట్టి మనిషికి ఉండే షుగర్ అంటున్నారు బ్లడ్ షుగర్ అంటున్నారు. చిలుకున్నారాయణ అనుసయ ఏమైనా జనకబెడ్ నుంచి నిజామాబాద్. చిన్నబాబు గారు మీరు అడిగిన సమాధానం అంటూ కిషోర్ మరియు లక్ష్మణరావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి పంపించారు. మెదడుకు మేత పెడుతున్నారు చీమలు కనిపెట్టలేని షుగర్. ఓ సూపర్, రైట్ ఆన్సర్. ఎలా తెలిసిందండి? నెక్స్ట్ ఓకే నేతాజీ గోపి మంజుల వీరంతా పంపించారండి సత్యవేడి నుంచి తిరుపతి. ఓకే రైట్ ఆన్సర్ సూపర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి గ్రామం నుంచి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? సుకుమార్, తేజస్విని, అమూల్య, అఖిల, ఎస్ వీరంతా పంపించారండి బాడీలో షుగర్ షుగర్ అండి. జీరెడ్డి నంజీవకాల నుంచి పంపించారు సమాధానం రైట్ ఆన్సర్. ఎస్ రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్ మనుషులకు వచ్చి షుగర్ అంటున్నారు కనిపెట్టలేవో చేయమలో అంటున్నారు. నమస్తే ఆర్జే చిన్నబాబు గారు. ఎస్ సుక్రోజ్ అనే కృత్రిమ పంచదారులను చీమలు గుర్తించలేవు. ఎర్రమిల్లి సీతమలక్ష్మి అమలాపురం నుంచి చెప్తారు.

నెక్స్ట్ సాయి మంగళగిరి నుంచి స్వీట్ షాప్లో వాడే షుగర్ అట. అవునా, ఇవి చేమలు గుర్తించవా? మహమ్మద్ తీరిదరి శ్రీబాను చేరిదని బ్లడ్ షుగర్ అంటున్నారు. తర్వాత హాయ్ చిన్నబాబు గారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి షుగర్ కేన్ అట. అబ్బా గడ్డం అంకయ్య గారు చూస్తున్నాయి ఎవరు, మై ఫ్యామిలీ మెంబర్స్ అంటూ పంపించారండి. మీ పేరు సనియా, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటూ పంపించారు. అవును సార్ బ్లడ్ షుగర్ అంటున్నారు. ఆర్ కందుకేపల్లి గ్రామం నుంచి లక్ష్మీదేవి, కందుకేపల్లి గ్రామం, ఆర్ వెంకట సుబ్బయ్య గారు. ఆన్సర్ ఇక్కడ బ్లడ్ షుగరా? ఓహో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఓ రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్, బెంగళూరు. సో గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ పంపించారండి కళ్ళ శ్రీనివాసరావు గారు. బాగున్నానండి. ఆన్సర్ ఇక్కడ పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే. భాస్కర్ గణేష్, మనిషికి వచ్చే షుగర్ అంటున్నారు. కాదు, నాగరాజు పంపించారండి. ఎవరు? సెలైనా. ఎక్కడి నుంచి? ఓకే, మా ఆన్సర్ వచ్చేసి ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, రైట్ ఆన్సర్ పంపించారండి. ఆత్మకూరు చాదశేషు గారు, అనంతపురం చంద్రరాధ గారు బ్లడ్ షుగర్ అంటున్నారు. నెక్స్ట్ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచో మీకు ఉప్పు అందినట్లుంది. ఆయండి మైదుకూర్ జాఫర్, తీపి కబురు అంటారు కదా, అదేనండి. ఆ తీపి కబుర్లు తీయగా ఉంటాయి కాబట్టి ఆ చేపలు అయితే గుర్తించవు అంటున్నారు. ఇది మరీ బాగుంది. ఎవరు మీరు? మైదుకూర్ జాఫర్ గారా? ఓహో సూపర్. ఈరోజు లేటుగా జాయిన్ అయ్యానండి. ఆహా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపి దస్తగిరి సంజయ్ గారు. లేటుగా జాయిన్, లేటెస్ట్గా పంపించండి. సమాధానాలు, మీరు జూనియర్ సాయి కుమార్ అన్నప్పుడు అల్లన్న వస్తుంది నాకు. కానూరు నుంచి తాతారావు గారు, మీరే చెప్పండి, నేను వింటాను, చెబుతాను. పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు నిజాయితీగా ఒప్పుకున్నారు. నాకైతే ఉప్పు అందింది చిన్నబాబు అని ఎస్ అందుకున్నారు. నెక్స్ట్ పని సత్యశ్రీ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి పుల్లా పంపించారు సుబ్రహ్మయ్య గారు. ఏమిటో మీరే చెప్పండి అంటున్నారు. ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనుల్వల్లి, అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రైట్ ఆన్సర్. సూపర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓ రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఇక అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారు. కాళ శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్, కోదాడ నుంచి పంపించారు. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు పంపించారు. ఓహ్, ఎలా ఉన్నారు? బాగున్నారంటున్నారు. ఆన్సర్ బ్లడ్ షుగర్ అట. ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే చెప్తున్నాను. బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ అనేది శుద్ధి చేయని లేదా పాక్షికంగా శుద్ధి చేసిన చక్కెర. తెల్ల చక్కెరకు మొలాసిస్ కలపడం వల్ల ఇది గోధుమ రంగులో తేమగా కారమోల్ రుచితో ఉంటుంది. దీనిని తెలుగులో సాధారణ బ్రౌన్ షుగర్ అని పిలుస్తారు. వంటకాల్లో, బేకరీ ఉత్పత్తుల్లో, కేకులు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాడతారు. ఈ షుగర్ని మాత్రం చీమలు గుర్తుపట్టలేవు. రైట్ ఆన్సర్ బాబరి, మీకందరూ కూడా కంగ్రాచులేషన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా
2: చంద్రబాబు, సాంబశివరావు కండ్రాతి సహకారం, శ్రీజంగా అనిల్ కుమార్ ఇందలి పాత్రలు పాత్రధారులు, ప్రహ్లాదరావు శ్రీ కెఎస్ కుమార్, పార్వతి శ్రీమతి శిల్ప, సత్యం శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్,
3: కొరియర్ బాయ్
2: శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
4: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో

0: కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపీ రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
1: ఆయనతో నీకు పనేంటి?
0: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
1: నీ మొహం మండ ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా? చండాలంగా పీతలపాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
0: వచ్చిన కవర్ మీద పీపీ రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతలపాటో?
1: పీతల పీతలపాటి.
0: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
1: పిలవటం కుదరదయ్యా.
0: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
1: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలా.
0: అదేంటండి ఈ అవతారం? ఏంటి సెప్టిక్ ట్యాంక్లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
1: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
0: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
1: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
0: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంక్లో పడిపోయిందా?
2: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
0: ఏంటి రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
1: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సిందే. నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
0: పోనివ్వకేం చేస్తారు సార్, రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
1: తిప్ప నీ బొంద. అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
0: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
1: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
0: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
1: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
1: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమాలిన లెటరు.
2: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
1: పార్వతి పార్వతి.
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
1: పార్వతి
2: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
2: 55.
1: నా వయసు
2: 60.
1: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
2: కొంప కాదు కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్ళి స్నానం చేసిరండి.
1: సర్లే బోయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క. ఏ నీళ్ళో పోసుకుని వస్తా.

0: నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాళ్లే, ఇదిగో
2: మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
0: అయ్యో
2: నువ్వేం ఫీల్ అవుకు, నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
0: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
2: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
0: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
2: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
0: అబ్బో మీరు మీకు ఒక విలువ, అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
2: అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళై ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే కానీ మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
0: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
2: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
0: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేదేది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాస్ పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
2: అప్పుడు నువ్వేమన్నావు?
0: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
2: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రాలేదు.
0: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
2: అన్ని చేయి కానీ భోజనం మాత్రం వండకు.
0: ఓ, గురువారం ఉపవాసం కదూ?
2: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
0: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
2: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక, అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
0: పెద్ద ఘన కార్యం.
2: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
0: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
2: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
0: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
2: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
0: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
2: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
0: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు. నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తావు?

0: అమ్మాయి పార్వతి, పార్వతి.
1: సత్యమన్నయ్య నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానుండు.
0: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా. కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే అర లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
1: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య
0: అమ్మా,
1: ఇదిగో మజ్జిగ తీసుకో.
0: అలాగే. అవును, వీడెక్కడా? గుడికి వెళ్ళాడు కదమ్మా.
1: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
0: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళు అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. కానీ వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
1: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
0: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
1: మార్పా? ఆయనలోనా?
0: అవును.
1: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
0: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
1: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
2: పార్వతి, పార్వతి.
1: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
2: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
2: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
2: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
2: చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమో వీడు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: చదవండి.
2: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
2: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
2: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు.

నాకు తెలుసు, అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన్న లేదు, దానికి పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తను ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు, ఒక్కడే కొడుకు, బోలిడ ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని, ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుంది.

0: భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని, ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ. తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజుల ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం. ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరి అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు, పప్పు, బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంపతీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు సొద్దుదండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్ళినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీర నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
0: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థమైంది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యమన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనిద్దురు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి, అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే రాని, ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిని కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తేమ్మంటారేమిటి?
0: నిన్నటి కాఫీని

0: మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క. వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో,
0: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు. మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారులు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే. వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్ళే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఈ ఇంట్లో నేనేగా పనికి రాని వాడిని.
1: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా. అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు. మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ళ బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్ళకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత, ప్రేమట అభిమానమట అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు? మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
0: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద, పడమటి వీధికి వెళ్దాం.
0: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు, ఫోను
2: అంతా విన్నాను రా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా, రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
0: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను, మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం. పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
0: ప్రవచనాలు వినడానికా?
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలమే ఉంటుంది?
0: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావురా, సంతోషంగా ఉంది. ఆ చెల్లమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
1: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
0: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు.

0: చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
1: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి.
2: భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు బంధాలు బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
0: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
3: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
0: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
3: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంత ఇల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా అయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
0: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
3: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
0: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
3: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
0: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
3: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
0: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టం ఏంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చాం. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పదకి వెళ్దాం.
3: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనరా, అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
3: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా. నీకున్న ఆస్తికి కానీ నీకు వచ్చే సంపాదనకు కానీ నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాళ్ళకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పిల్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
3: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
3: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వుండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలిన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు, ఎందుకు మర్చిపోతా?
0: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
3: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట.
0: అందుకే కదరా నేను ఇచ్చాను, దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
3: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
0: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం, నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
3: ఏంటి, నీలాగానా? సరే సరే, పదా.

0: ఎలా ఉందండి? ఆ అన్నం కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
0: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
0: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్ళాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? ఆ చేసే ఉంటారులే.
0: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
0: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? చార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
0: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
0: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యంగా అడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు, మర్యాదలేం చేయకల్లా. గుర్తుపెట్టుకో, వస్తా.
0: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్ళాలంటే వెధవ చార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
0: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
0: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
0: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు. నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
0: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంపతీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో. చచ్చా.
1: ఎటు చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారులు హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడు ఇస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవడమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో వస్తున్నా, అడుగు. లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్, నన్నా ప్లీజ్ ప్లీజ్. ఓర్నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు. మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి. నువ్వేమిస్తావులే లిఫ్ట్
2: మాస్టరు? అలా వెహికల్స్ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది,

0: పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టారు. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
0: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
0: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
0: ఉండండి, డోర్ తీస్తాను.
1: టీ బాబు,
0: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
0: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
0: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
0: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
0: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
0: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
1: అవునవును.
0: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
0: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపదీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
0: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబాయ్.
1: ఎందుకు
0: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు. నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికేవరా.
0: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కారులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డ్యాన్స్ వేయాలనిపిస్తోందిరా.
2: అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
0: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేధవ, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేధవ, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్న ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు.
2: మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
0: థ్యాంక్స్ బాబాయ్. డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
2: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
0: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో. ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి, మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
2: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
0: అలాగే బాబాయ్.
1: ఎంత చల్లగా హాయిగా ఉందో.
0: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
1: ఏమిటి మాధవ్?
0: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
1: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
0: హలో, ఓ నెగిటివ్ సార్.
1: ఎందుకు
0: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి ఒక్క నిమిషం బాబాయ్.
2: మళ్ళీ ఏంటి?

0: అదో
1: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
0: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు, కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
1: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
0: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసే అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
1: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఆహా, ఏంటి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
1: ఇందులో అర్థం కాని ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్ను అడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
1: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయన, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి కానీ నన్ను వదలడా? ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే, కానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
1: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
1: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు. ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్ లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
1: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు.
0: అయ్ బాబాయ్,
1: వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఎంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఎంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికి మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ?
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా?

0: కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
1: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్ళి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాడిని, కక్కుర్తి పడి కారెక్కా. నాకు ఇలా జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాడిని, ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
0: కామెడీగాక మరేంటి. పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వొచ్చింది.
1: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపు లాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారికి దారివ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో ఆటో,
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
1: పడమట వీధికి పో. నువ్వు
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
1: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనీ.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి.
4: సత్యమన్నయ్య, మీరా? రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువండి.
4: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమేగా వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్ళారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికి వచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
4: అయ్యో అవేం మాట్లాడన్నయ్యా, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
3: నేను సంతోషించాల్సిందే.
4: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
3: అసలు నేను వచ్చింది మా పిసినుగొట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
1: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
3: ఏంట్రా ఏంట్రా, నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
1: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
3: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
1: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
4: ఏమండి

0: పార్వతి,
1: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు. వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి. రండి, వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
0: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
1: అలాగే, నువ్వు రా అన్నయ్యా.
2: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
1: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకు ఇది చాలన్నయ్యా. నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
2: అరే, అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
1: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
2: చెప్పా కదమ్మా, దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
2: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చా?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట. నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే,
2: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారి కదా. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
1: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు. తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
1: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
1: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందండి. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
2: ఒక నిమిషం రా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
0: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
2: ఏంటి, నన్ను కూడానా?
0: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
2: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
0: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
2: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
0: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
2: అరే అదిగో మాటల్లోనే వచ్చేశాడు. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
0: మాధవా?
2: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకు ఇంత ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
3: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
0: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్.
3: అవును అంకుల్, నేను మాధవ్, సత్యం కార్ అబ్బాయిని. మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను, మీకు తెలుసనుకున్నా.
0: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
2: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
0: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
3: అంటే మీ జీవితంలో కూడా?
0: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
3: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడు.

0: నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను. లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
1: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
2: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావని నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
3: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించేమిట్రా?
3: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్ద పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన భయం గురించి చెప్తావా?
0: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేవుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది. మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
3: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్లోనైనా వెళ్తాను గానీ ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణీకోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుండి దక్షిణ కొరియా దేశంలో పర్యటించనున్నారు. భారత్ దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. ఎన్నికల సమయంలో రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువెళ్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్టాభివృద్దికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. మరో 2 మత్స్యకారుల కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ వి విశ్వేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో 4 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు మోహన్ భాగవత్ స్పందించారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అన్నారు. కొంతకాలం క్రితం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు తన స్థానాన్ని మెరుగుపరుచుకుని ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్లో ఎగువ మధ్య ఆదాయ వర్గం విభాగంలో స్థానం సంపాదించుకుంది. మనదేశం మాత్రం ఇంకా దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్రస్వామివారి నూతన దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం పల్లిగండ్రేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏ సురేష్ కుమార్ స్మార్ట్ బడీ అనే యాప్ను రూపొందించారు. పిల్లలకు విజ్ఞానం వినోదం అందించేలా దీన్ని తయారు చేశారు. ఈ యాప్ను జిల్లా విద్యాశాఖాధికారి యు మాణిక్యనాయుడు తన కార్యాలయంలో నిన్న ఆవిష్కరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

స్టూడియో లో సమయం చూస్తే 4:03 దాటి 24 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా, అదేనండి రావోయి చందమామ. ఈ చిత్రం నుంచి అయితే పాటలు అయితే విన్నాం ఈనాటి వివిధాలు. ఫస్ట్ సుఖ్విందర్ సింగ్, లలిత సాగరి, స్మిత ఆలపించిన సిరివెన్నెల గీతం వింటున్నామండి. వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ ఆవిత్యవరాజీ చిన్నబాబు.

0: विविध भारती FM 101.3
1: ला ला ला ला
2: ला నాకు రాదు పో
1: నీకు వస్తుంది పో ला ला ला ला
2: ला ला ला ला
1: అంతే ला ला ला ला
2: ला ला ला ला
1: దట్స్ గుడ్

పల్లవించిన గీతం, పలకరించే సంగీతం, ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నావేశంలో తరుముకొచ్చే ఉల్లాసం, తలను వంచే కైలాసం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 13 సెకండ్లు. నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పుడైతే వింటారు ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

Hello dear friends, welcome to Vanilla Program. This is your RJ Chetan. Useful information తో పాటు ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగానూ ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు వెన్నెల ప్రోగ్రాంలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసు

లో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వెనలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్సే, అన్ని నెగటివ్ క్వాలిటీసే, అన్ని నెగటివ్ ఫీలింగ్సే. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితుందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది, దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడే వారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకు తెలుసు. చిన్న చిన్న గొడవలైతే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్ని చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి అర్థం చేసుకోలేరు. ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకోలేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రుల్లాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు. చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు. ఆత్మాన్యత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా గానీ టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా సిటీ సివిల్ కోర్టు, ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమి అవుతుందని అందరికీ ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్,

ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డ అయినా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు, కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకుల దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పులు వేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లల పైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక, వాళ్లకు తరచుగా ఏంటంటే అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. Call or messages on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle, spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం దోపిడీ నాటిక వింటారు.
1: ఈరోజు ఎటు చూసినా కుట్రలు, కుంభకోణాలు. మనిషిలోని స్వార్థం మానవత్వాన్ని మట్టు పెడుతోంది. సామాన్యులు, అతి సామాన్యులు జరుగుతున్న అన్యాయాలకు గొంతు విప్పలేకపోతున్నారు. తన కష్టంతో మనకి అన్నం పెట్టే రైతు మాట, గ్రామీణ పరిస్థితిని తెలుసుకోవడానికి మనం అక్కడికే వెడదాం.

దోపిడి రూపకం వింటారు. రచన శ్రీ వై హనుమంతరావు. సమర్పణ శ్రీమతి విజయకుమారి. దోపిడి రూపకం.

0: వా ఏమయ్యో వా నిన్నేనవా అప్పుడే కూలికి తెస్తున్నావా?
1: కూలికి లేదు కేంద్రం లేదు బావా. ఆ బెండ తోటలో ఏ మందు చల్లాలా అని ఆలోచిస్తున్నా.
0: పాట ఎట్టాగుందయ్యా, పోటకొచ్చిందన్నారుగా.
1: అన్నాండే అంటే అయిపోయిద్దా. దీని తప్ప చెక్క కాస్తంత కింద పడిందో లేదో గాని దాన్ని కూల్చేస్తుందయ్యా పురుగు.
0: మరి ఆ మైలారం వెళ్ళి వ్యవసాయ డిపార్ట్మెంట్ అడగలేకపోయాదా?
1: ఏం అడగమంటావా బావ, తీర ఏంటి వాళ్ళు ఉండరు. పైకొచ్చి రాను పోనీ 20 రూపాయలు ఖర్చు, 5 రూపాయలు సాగరు.
0: అవునవును,
1: ఇది మన ఎంకీ గారి శాసీ లేడు.
0: ఎవడు మన
1: శాసయా? అదన్నయ్యా, అదో అదే నువాకర్ అనే దేశాలంటగా ఎన్ని అని అడిగొస్తా.
2: ఏ రావు బాబాయ్, తీరిగ్గా కూర్చున్నా.
0: రారా శంకరం.
1: ఏంటి సుబ్బమ్మ అంటే దిగులుగా ఉన్నాడు.
0: మరేం లేదురా, ఆడేదో బెండ తోట గురించి ఆలోచిస్తున్నాడులే. అది సరే గాని వంగ తోట కాడి నుంచేనా వస్తుంది? తోట ఎట్టా ఉంది, నీళ్ళు ఎట్టావా?
1: ఎక్కడ పెట్టం బాబా, కరెంటు నిక్కచ్చిగా నిలుస్తా ఉంది. వచ్చిన వచ్చి చుటుక్కుని పోయింది. అది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఆపుతారు ఆ ఇచ్చేవాళ్ళకే తెలియట్లా. అది వచ్చి మోటార్ ఆడించి నీళ్ళు ఎట్టేసరికి ఏ అభ్రత అవుద్దో తెల్లారగట్టవుద్దో.
0: అవునవును,
1: పోనీ నీళ్ళెట్టి అట్టకట్టాలు పడి పండించి మార్కెట్కి వస్తే రేటు పట్టం కదా బాబాయ్.
0: వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయిరా.
3: నేను వింటున్నానే రామయ్య, ఉంటాయి వాళ్ళ ఇబ్బందులు ఉండవు. మరి నీళ్ళు అంటే వాళ్ళు సానుభూతి చూపిస్తా ఉంటే.
0: ఒరే ఒరే, ఉరుగురికి మంగళం మీద పడ్డట్టు నానే తెలుసుకు పడతావారా కిట్న.
3: మరేటి మావని అనేది ఓసారి బెదవాడ మార్కెట్ వెళ్ళి చూడు, మనలాంటి కూరగాయ రైతుల ఇబ్బందులు తెలుస్తాయి. వాళ్ళు మనతో చెరుగులు ఆడుతున్నారు మావా, చెరుగులు.
1: దానికి రామయ్య బాబు ఏం చేస్తాడురా, కాలం కలిసి రావాలి కానీ మనం ఏం చేయగలరా?
3: అది కాదే సినయ్య, నేను అనేది అన్ని మన అయ్యే తప్పులు ఆ దళారీ గల్ల ఏమి తప్పులు లేవు అంటున్నాడు రామయ్య మామ.
1: ఇప్పుడు మాట కూడా కొంచెం వినాలి మామ.
4: ఏం బాబయ్య?
1: ఏంటి కూరగాయలు ఎలా ఇస్తున్నావు?
4: ఏం కాదు చెప్పండి బాబయ్య, ఏం కూరలు అంటారు?
1: అదే వంకాయలు బీరకాయలు అసలు రేట్లు ఎలా ఉండవో చెప్పు.
4: ఎలాగుండదు ఏంటి బాబయ్య, రేట్ చేసుకుంటున్నారుగా. వంకాయలు 4 అండి.
1: ఏంటి కిలో 4?
4: బాగాలే చెప్పారు బాబయ్య, మీరు 1/2 కిలో అండి.
1: 1/2 కిలో 4?
4: మరేనండి.
1: బీరకాయలు బెండకాయలు ఎట్లా ఉండవో చెప్పు.
4: బీరకాయలు కిలో 12 అండి, బెండకాయ కాస్త 1 రూపాయి అటు ఇటుగా ఉండండి.
1: టమాటాలు 1/2 కిలో ఎంత
4: తీసుకోండి బాబయ్య, రేట్ తీసుకుంటున్నారుగా. 5 లెక్క తీసుకోండి.
1: 5/2 కిలో? అంటే కిలో 20 రూపాయలు అన్నమాట.
4: అంతేనండి బాబయ్య, కూరగాయలు 12 రూపాయలు తక్కువ లేవండి మార్కెట్ లోను.
1: వరాలు మరీ ఎంతగా మండ పెడుతున్నావు కదా, నువ్వు అమ్మటానికేనా నువ్వు తినడానికేనా?
4: నన్ను ఏమంటారు బాబయ్య, మార్కెట్ లో రేట్లు అలా మండిపోతున్నాయి. తిరిగి తిరిగి రోజంతా తిరిగితే నాకు మిగిలేదు అంటండి. పావుల డబ్బులు అది కూడా పోకుండా అట్లా ఇట్లా పోతే.
1: సరే కాని 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో వంకాయలు మా ఇంటికి అడిచిపో.
4: అట్టగానండి.
1: ఆ చేస్తేనే వరాలు, మా ఇంటి కొడుకుడు 1/2 కిలో బీరకాయలు 1/2 కిలో వంకాయలు ఇచ్చేళ్ళు.
4: బెండకాయలు కూడా ఏమంటారా బాబయ్య?
1: ఇంకేం కొంటాం, రేట్లు మండిపోతుంటే.
4: సరేనండి బాబయ్య, వంకాయలు బీరకాయలు బెండకాయలు టమాటా బట్టల కూర కరివేపాకు పచ్చిమిరపకాయలు.
3: ఇప్పుడు తెలిసిందా, ఇంటానే ఉన్నావు కదా. అయినా నీతో ఇప్పుడు కాదులే, సందాలు మాట్లాడతా తోటకాడికి వెళ్ళొచ్చినాక.
1: నువ్వు ఎల్రా చెప్తా, తర్వాత పోతాడు కానీ.
0: ఏమిటో అంతా కుర్రపనం బావా, ఆలోచిపోడు. అది సరే కాని బావా, పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నా?
1: ఏం పప్పు అన్నం ఏంట బావా, ఓ పక్క కురుకుడు బాబు సాగట్లేదంటే నన్ను.
0: ఏం బావా,
1: ఆ శ్రీశైలి మళ్ళన్న తిరుపతి అంకన్న ఎప్పటికి దయ తెలుస్తారో గాని.
3: అదేంటి మావా, మొన్న వాళ్ళు ఎవరో దారుణం నుంచి వచ్చారుగా.
1: ఏ
3: మనవరాలు లక్ష్మి నచ్చలేదన్నారా?
1: అట్టేం అనలేదులే.
3: అయినా మన లక్ష్మీదేవి అచ్చి లక్ష్మీదేవి లాగా ఉంటుంది.
1: లక్ష్మీదేవి లాగా ఉన్నా మా లక్ష్మీలాగా ఉన్నా ఈ రోజుల్లో కథం లేకపోతే ఎవరో దాని ఇంటికి రారా అబ్బాయి.
0: సుబ్బాయి బావా, ఎంతకీ ఏం జరిగిందయ్యా?
1: ఏం జరుగుతుందావా, జరగాల్సిందే జరిగింది.
0: అంటే
1: వాళ్ళు దారుణాల నుంచి రాను వచ్చారు, ఎవరూ వెళ్ళారు. ఏమైనా తెలివితేటలు అంటే వాళ్ళు వినయ్య శంకరమా.
0: ఎంతకీ ఏం జరిగిందా?
1: ఏం జరగబోతుందేంట్రా?

0: పిల్లలు చూడటానికి వచ్చారా? అంతవరకు బాగానే ఉంది, పిల్లలు తీసుకురండి చూడాలి అన్నారు.
1: చూపితే ఏమన్నారు బాబా, నచ్చలేదా?
0: పిల్ల అపరాజి బొమ్మ మా ఇంటి నాలొచ్చి పిల్లలు ఏమిటి చూపనక్కర్లేదంటూ
1: ఎంతకీ జరిగింది ఏంటయ్యా? ఓరక నా అంతగా త్వరగా చెప్పాయా బాబు?
0: అదే రా చెప్తున్నాను, వాళ్ళు ఎన తెలివి ప్రదర్శించారా బావా?
1: అంటే
0: కట్నం అక్కర్లేదంటూనే అబ్బాయి ఇంటర్ బ్యాస్ అయ్యాడు, వాడికి డాక్టర్ చదవాలనే కోరుకుంది అన్నారా.
1: ఇంకే ఐదో పరీక్ష రాస్తే సీటు తుమ్ముకుంటా వస్తుందంటగా.
0: అది తన్నుకున్నాడంట, పరీక్ష పన్నిందంట. ఆయన చేత ఎంబీబీఎస్ సీటు కొనిపెట్టి 5 ఏళ్ళపాటు చదివించుకోండి. ఆ తర్వాత అదేది ఐదు సర్జనలు చూసా అది 1 ఏడాది మాత్రమే అని అన్నారా.
1: అది సంగతి
0: చూడో, వాళ్ళకి కట్నం మాత్రం అక్కర్లేదంటాయా బావా?
1: మాలావు తెలియజేయాలి. ఏ రాని బాబా
2: ఏందిరా,
1: ఎన్నిదో సీటు కొంటామంటే మాట్లాడుకున్నావు ఈ రోజుల్లో?
0: అదేరాలుడు నేను అనేది కనీసం 6 లక్షలన్నా అవుతుందని ఆ మధ్య గోవింద గారు బాంబర్ చెప్తుంటే ఉన్నా. అది కూడా ఇక్కడ కాదంట, అది పొరుగు రాష్ట్రాలనంట. ఆ పైన సరిగ్గా శ్రద్ధగా చదివి పాస్ అయితే 5 ఏళ్ళంట, ఒక్కో ఏడాదికి కనీసం 6-5 వేల రూపాయలు ఖర్చు అవుద్దంట.
1: అలాగే ఆ లెక్కన మొత్తం ఎంత అవుతుందంట?
0: అదేరా నేను చెప్పబోయేది, చదువుకి 3 లక్షలు, ఆ పైన వడ్డీలు గట్ర అవన్నీ కలుపుకుంటే మొత్తం 15 లక్షలకి తక్కువ కాదంటరా.
1: అబ్బా
0: అదిరా అదిరా, వాళ్ళు ప్రదర్శించిన తెలివితేటలు.
1: మరి ఇంతకీ నువ్వేం చెప్పావయ్యా?
0: ఏం చెప్పను బావా, కట్నం వద్దన్నారని ఎదురు గంతమంటావా, లేకపోతే 15 లక్షలు పెట్టలేక కోలబడిపోమంటావా? నాకేం ప్రస్తుతం లేదయ్యా.
1: ఎంతకీ నీ అబ్బాయి లక్షణం ఏమంటారు బావా?
2: వాడేమంటాడరా, పెద్దోడు బాగుంటాడుగా, మా మాట వాడి మాట.
0: వాడే నా మాటంటే ఈ రోజు ఇక తిప్పలు పడాల్సి వచ్చేదే కాదు కదరా.
1: మధ్య ఆడేం చేశాడా?
0: ఏం చేశాడా? ఇద్దరు పిల్లలు పుట్టగానే ఊరి ఇంకా సాలరా, ఇప్పటికి ఇద్దరు ఆడపిల్లలే, వాళ్ళకి మంచి చెడు చూసి పెళ్లి చేసి పంపేదరికి తలపానం తోపొస్తుంది అంటే నా బుద్ధ అవతారం కాదు ఉన్నాడా?
1: ఏమన్నాడు బావా?
0: పుత్రుడు పుత్రుడు లేకపోతే ఎట్టాగే పున్నావు నరక నుంచి తప్పించుకోవద్దు అంటూ మగాడి కోసం ఈ ఒక్కసారి మరొక్కసారి ఇంకొక్కసారి అంటూ 11 మంది ఆడపిల్లలకి అన్నాడురా.
1: మరి 12 సరైన పుట్టాడుగా మనవడు.
0: పుట్టాళ్లే మనవడు, ఈ 11 మందిని అత్తారాళ్ళకి పంపించేసరికి ఆ మలుసుగాడికి మిగిలేది చెప్తారా బావా?
1: అవునవును,
0: ఉన్న కొండ్ర కాస్త వాళ్ళు పట్టుకుపోతే ఇంకా వీడికి మిగిలేది అనేట్రా. అయినా ఇక ఆపరా అంటే మా తొత్తుకొడికి అన్నాడా? ఇప్పుడు ఎడితే మాత్రం ఏ లాభం లే, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. అయినా రోజులు మారుతున్నాయే కానీ బుద్ధులు మారుతున్నదే మావా. ఆడపిల్ల వాళ్ళని ఏదో రూపులో దోపిడి తింటగా పరిపాటు అయింది.
1: ఎల్లిగా అంటావారా,
0: ఇది ఒక రకమైన దోపిడి. పైకి పెద్ద మనుషుల్లాగా చాలామంది అవుతూనే లోపలంతా దోపిడి బుద్ధులేరా. ఎట్ట జరగాలో చివరికి అట్టగా జరుగుద్దులే. అది సరే కానీ శంకరమా, ఈ మధ్య నీ బుడ్డదాన్ని బత్తీలు ఇంగ్లీష్ బళ్ళు వేసావంట కదా, ఎట్టగుంది?
1: అది ఇంకో రకం నిరుదోపిడీమావా? అదేంట్రా అట్టగంటున్నావు?
0: ఏమైందిరా?
1: మా పిల్లని నర్సింగ్ క్లాస్లో వేసుకుంటారా అని అడిగా.
0: ఏంటదే ఏంటదే?
2: అదేనయ్యా, నర్సరీ అంటే నార్మడి తగతలేవయ్యా బావా.
0: అయ్యా ఇది మన పొలానికి నారుమడి లాంటిది అనమాట. అవునులే, నారు మంచిది అయిపోయినాయి కదా, పైరు బాగుండేది.
2: మరే
0: అంతేకాదు బాబా, ఇంకా చెప్తాయినా, ఆయన గారెవరు 5 పేజీలు దరఖాస్తు ఫారం తెచ్చి పూర్తి చేయమన్నాడు. అందుకు గాను ఇంకోరు వచ్చి 50 రూపాయలు నడకుండానే రసీదు రాసి వసూలు చేశాడు.
1: ఏంటి 50 రూపాయలు?
0: నిండా 3 ఏళ్ళు పిల్లకి దరఖాస్తు 50 రూపాయలు అని అనుకున్నా. ఇంట్లో ఇంకొక ఆయన వచ్చి నన్ను ఊపిరి ఆనేయకుండా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఇప్పుడు చేర్పించకపోతే సీట్లు అయిపోతాయి, ఇంకా 2 సీట్లు ఉన్నాయి, నువ్వు నక్కని తొక్కొచ్చావు తొందరపడు అంటూ 5 వేలు కట్టాలన్నాడు. ఏ మావు, అవన్నీ సంవత్సరానికి సరిపడా జీతాలు నాతాలు కామవుతు అనుకున్నా.
2: మరి ఏంటంటరా?
0: అది కాదంట, 5 వేలు బిల్డింగ్ పండు అంట.
1: ఏం పండు?
0: బిల్డింగ్ పండు.
1: అదేంట్రా
0: అంటే ఇప్పుడు అడ్డుకో.

0: నడుపుతున్నారంట స్కూలు. వచ్చే ఏడు పరము నుండి దుర్నిగులకు మారుతారంట.
1: మార్చుకోమనరా, మనకేంటంట?
0: అక్కడ ఏమి ఎట్టుకేసిన మరి దానికి డబ్బు కావద్దు. ఏడు నాయను ఇదెక్కడ చదువురా అని అనుకుంటుండగానే
1: మరి ఏం చేసావా?
0: తప్పేదే ఉంది, 5,000 కట్టి దరఖాస్తు ఇచ్చి రసీదు ఇవ్వమన్నా.
1: అవును,
0: అంటే ఆయన గారు ఎవరు నా వంక యగాదిగా చూసి రసీదు ఇవ్వగాని ఈ నెల స్కూల్ జీతం 450 రూపాయలు, యూనిఫారం బట్టలకి 800 రూపాయలు, పుస్తకాలకి 600 రూపాయలు, మొత్తం 1,850 రూపాయలు లెక్కేసి అక్కడికక్కడే కట్టించుకొని వారం రోజులకి పొలం తీసుకొచ్చి చేర్చండి అన్నాడు.
2: 1,850 రూపాయలా?
0: ఇంకా అక్కడతో ఆగల, అమాన్ బాబుకి 7,000 రూపాయలు లాగేశాడు మావా.
2: డబ్బులా చెల్లపి ఇంకులా?
0: డబ్బులే.
2: అమ్మో,
0: ఒరే శంకరం, ఆ 7,000 రూపాయలు బిల్లలు పక్కన పెట్టి నీ బుడ్డదాన్ని ఇంకో పక్కన పెట్టి చూస్తే అంత బరువు కూడా తోడదేమరా?
2: ఇదో నా చూసుకురాకుంటే సిడి బాబా.
0: అందాక ఎందుకు బాబా, మొన్న ఈ మధ్య 2 నెలలు మా బామ్మడి కొడుకు లేడు.
2: అదేరా, నువ్వు చెప్పావుగా పట్టణంలో ఇంజనీర్ చదువుతున్నాడు.
0: ఆడికి కుడి చేతి ఏడపోయినా తోలు ఎదిస్తే లేనిపోయిన విజయవాడలో డాక్టర్ చూపిస్తే దానికి 6 ఇంజక్షన్లు చేసి 600 రూపాయలు రిసీవ్ చేశాడు.
2: ఏంటి 600 రూపాయలు?
0: అరే వసూలు చేస్తే చేసేవాళ్ళు అని అనుకుంటే ఎన్నాళ్ళకి తగలిపోగా ఆ ఇంజక్షన్లు ఊళ్ళో ఎక్కడో దొరికి చావుబోయే. ఈలోగా గుంటూరు నుంచి డాక్టర్ రాజారాం గారు అని ఓ స్నేహితుడు వస్తే ఆయన్ని సంప్రదించాడంట. దాంతో ఆయన గారు కుర్రాడు వేలు పరీక్షగా చూసి నువ్వు క్రికెట్ ఆడతావా అని అడిగారంట.
2: అదే
0: టీవీలో చూపిస్తావు చూడు బాబా, ఇలా ఇలా అలాగనే బంతాడ. అవును ఆడతాను అన్నాడంట కుర్రాడు. బంతిని ప్యాంటు చేసి పెట్టడం వల్ల ఒరిసిపోయాయి కాని అది చర్మవ్యాధి కాదు అని చెప్పి ఏవో బిల్లలు రాసిచ్చారంట. వాటి ఖైదు ఎంత అడగరే?
3: చెప్పు ఎంత మాంగా?
0: 2,000 రూపాయలు. అంటే ఆ మొదటి డాక్టర్ గారు మందే ఇచ్చారు నీళ్ళే ఇచ్చారు కాని జబ్బు తగ్గదు రోజు చావడన్నట్లుగా నెల రోజుల పాటు గది గది కంటే ఎక్కువగా బేసింగ్ చేశాడనుకో.
3: కలికాలం రా కలికాలం, మా చిన్నప్పుడు ఎట్లా ఉండేది కాదు. అసలు జబ్బులు అంతంత మాత్రమే, వైద్యులు అంతంత మాత్రమే, అయినా ఎంత పచ్చిపాపం కాదురా.
0: ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉండవు కానీ మరి పెద్ద అవుతుంది. ఆ యావం దుడ్డకి వెళ్ళి వరికెట్ పరకలు తేవాలి. మరి మనం సందేలు కలుద్దాం. వస్తా
3: చూడు, వెళ్తే వెళ్ళా కానీ ఓ పొలక్కడేలా కడేసు.
0: ఇదే ఇట సరే తీసుకో.
3: మరి నేను వెళ్ళో వస్తా.
0: అట్టగా అట్టగే, మరి నేను వెళ్ళొస్తాను బాబాయ్. అట్ట గరువు గడికి వెళ్ళి బెండగాడు రేపు చంపొచ్చాము చూసి వస్తానా?

0: ఏరా, గరివిడెళ్ళిన గంగీకి అంగడ తిరిగి వచ్చారంటగా.
1: వాకేం చేస్తారే మామా, గరివిడెళ్ళారు రాని వచ్చారు. 2 ఎకరాలు కౌలు తీసుకుని టొమాటో వేశారంట, పంట బాగానే పండిందంట.
2: మరి ఇంకేంటంట?
1: అయితే ఏం లాభం? తీరా పండిస్తే బెదవాడ మార్కెట్ చేసుకొస్తే ఆడ రేటు లేదన్నారంట. ఆయన కాడికి ఆడే ఇచ్చేశారు, ఖర్చులేవు గట్లేదు, నష్టం వచ్చింది. పై పంచి బుగ్గాన్ వేసుకుని మళ్ళీ మన గూటికే చేరారు మామ. కూరగాయ రైతులు మరి దోశ తింటున్నారు మామ.
0: ఒరే తొందరపడే అట్ట అన్నమాకరా, ఈ వ్యాపారంలో వాళ్ళకి ఎన్ని కట్టాలున్నాయో?
1: నువ్వెప్పుడు ఇంతే మామ, కట్టమంటే వాళ్ళదేనంటావు.
0: అవునరా, పచ్చి సరుకు కదా, అమ్ముడు గాక కుళ్ళిపోయి నట్టపోయే వాళ్ళని నేను ఎంతో మందిని చూశానురా అల్లుడు.
1: నువ్వు ఇంకా దోపర యుగంలోనో తేటా యుగంలోనే ఉన్నావు మామ. అందుకే వాళ్ళేమో మేడల మీద మేడలు కడుతున్నారు, మనమేమో ఒక్కో మెట్టు దిగతా ఉన్నాం. ఇప్పుడు చెప్పు, ఎవరికి కట్టము?
0: వాళ్ళ అదృష్టం వాళ్ళది, అందుకు మనమేం చేస్తావురా?
1: అట అనబట్టే మనం ఇట్ట దిగజారిపోతా ఉన్నాం. దీనికి కారణం మీ పెద్దోళ్ళని అంటానయ్యా.
2: బాగేం చేస్తాడు రా కిస్త, ఆయన మీద ఎగిరి ఎగిరి పడతావు.
1: మరేంటి బాబాయ్, ఇబ్బందులన్నీ ఆళ్ళయ్యానంటాడు మామ. ఇక్కడ పని

0: ఇచ్చే వాళ్ళ మనకేం కట్టం లేదా ఏంది?
1: ఎంతకి నీకు వచ్చిన కట్టం ఏంట్రా? ఊరు కట్టం ఎగిరి ఎగిరి పడిపోతుండవో.
0: నాకు వచ్చిన కట్టం ఏందో చెప్పమంటారా?
1: చెప్పు.
0: చెప్తా అనుకోండి. 4 రోజుల నాడు 2 మూటల బెండకాయలు, 3 సంచులు వంకాయలు బెదవాడు వేసుకెళ్ళానా? వేసుకెళ్ళానా? ఆడ బెండకాయలు ఎట్టా పడతాయని అడిగా. పెద్దగా రేట్ లేదన్నారు. 100 కిలోలు 150 రూపాయల కంటే పడదన్నారు. వంకాయలేమో 100 కిలోలు 100 రూపాయలు అన్నారు.
1: వంకాయలు 100 కిలోలు 100 రూపాయలు
0: అందే మరి.
1: వామ్మో,
0: అంటే బెండకాయలు వంకాయలకి కలిపి 300 రూపాయల కంటే రాదన్నాడు బాబాయ్.
2: ధర అంతే పలుతుంది కావచ్చు.
0: అందుకు వాళ్ళేం చేస్తారా? నీలాంటి వాళ్ళు ఉంటే ధరలు ఇట్టాగే ఉంటాయి. ఎంతకి నన్ను ఆళ్ళే కూర్చోబెట్టి ఏం చేశాడు తెలుసా?
1: ఏం చేశాడు?
0: ఏం చేశాడంటే ఇంకా డబ్బు నా చేతికి ఇవ్వకుండానే ఫోన్లో 5 రాబాదు విశాఖపట్నం మద్రాసు మాట్లాడేసేసాడు.
2: అత్తగా
0: అంతే. బెండకాయలేమో 5 రాబాదుకి

0: కూర్చోబెట్టి ఏం చేశాడు తెలుసా?
1: ఏం చేశాడు?
0: ఏం చేశాడంటే ఇంకా డబ్బు నా చేతికి ఇవ్వకుండానే ఫోన్లో హైదరాబాదు విశాఖపట్నం మద్రాసు మాట్లాడేసేసాడు.
2: అత్తగా
0: అంతే, బెండకాయలేమో హైదరాబాద్కి వంకాయలేమో మద్రాసుకి ఎగుమతి చేసేసాడు ఆడ కాడే. ఎంతకని అడగదే మామ.
2: చెప్తున్నాగారా, చెప్పు మరి.
0: నేను తీసుకెళ్లిన బెండకాయలు 100 కిలోలు 500కి, 150 కిలోల వంకాయలు 450కి అమ్మేసాడయ్యా. అంటే ఏంది, 6 కాలం కట్టపడి పండించిన వాడికి నాకేమో 300 చేతిలో ఇచ్చాడు. నా కళ్ళ ముందే నా కూరగాయలు 950 రూపాయలకి అమ్మేసి 650 లాభం కొట్టించాడు.
1: 650 రూపాయలు లాభమే?
0: మరి చెప్పవయ్యా, ఇప్పుడు చెప్పవయ్యా, ఎవరికి లాభం ఎవరిది కట్టం చెప్పవయ్యా, చెప్పు చెప్పు.
2: ఆళ్ళుకోరా, హైదరాబాదు మద్రాసు పంపేటప్పటికి కుళ్ళిపోయేదెంతో పాడైపోయేదెంతో, ఆ పైగా రవాణా ఖర్చులు ఎగుమతి దిగుమతులు ఇవన్నీ చూసుకోవాలి కదరా. ఇవన్నీ పోతే వాళ్ళకి మాత్రం ఎంత మిగులుద్దురా?
0: అంతేనయ్యా అంతే. నీలాంటి అమాయక రైతులు ఉన్నంత కాలం కూరగాయ రైతులు బతుకులు ఇంతేనయ్యా. ఇంకా నా కట్టం నట్టం కూడా చెప్తా, వినండి.
2: చెప్పు మరి.
1: మీ జమా ఖర్చులు కూడా చెప్పరా? వింటాం.
0: ఏంటో నీకే తెలుసు, బత్తీలు వాళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారో.
1: మరి చెప్పు.
0: వినయ్య బాబాయ్, నాకు 300 రూపాయలు ఇయ్యాలా?
1: ఇయ్యాను కదా.
0: కూర్చోబెట్టి కూర్చోబెట్టి సాయంకాలానికి చేతిలో పెట్టాడు.
1: ఏంటి, అప్పటికప్పుడు పొద్దున్న ఇచ్చేసేయలేదా?
0: ఇలా సాయంకాలానికి ఎప్పుడో ఇచ్చాడు. ఇది నా ఖర్చులు ఇను.
1: చెప్పు.
0: సరుకు బెదవాడ తోలికెళ్ళినందుకు లగేజీ 50 రూపాయలు అయింది. లోడింగ్ అన్లోడింగ్ కలిపి 20 రూపాయలు అయింది. అన్లోడింగ్ దగ్గర ధర్మం కింద 5 రూపాయలు, ఆ పైన తారం తరుగు అని 5 రూపాయలు మినాయించారు.
1: ధర్మమా? అన్లోడింగ్ దగ్గర ధర్మం ఏంటా? ఏంటది, ఎవరికి? నీక వాళ్ళక ధర్మం.
0: వాళ్ళకే, నాకెందుకు?
1: సరే కానీ
0: సరే, ఇంకా చెబుతా వినయ్య బాబాయ్, వ్యాపారం చేసే వాడిని వదిలిపెట్టి సరుకు తీసుకెళ్లి నా దగ్గర బండి పన్ను ఇంకా అదేంటో అని చెప్పేసి 5 రూపాయలు వసూలు చేశారు.
1: అది కాదురా, ఆ శిష్యులు నీకెందుకు? ఎప్పుడు ఏటి కోటికి వెళ్ళే వాడికి?
0: నాకేం తెలుసు, వాళ్ళు వసూలు చేశారు అది.
1: సరే,
0: నాకు రాను పోను బస్ ఛార్జీకేమో 20 రూపాయలు అయింది. ఇక డబ్బులు ఆలస్యంగా ఇచ్చారని చెప్పానుగా. హోటల్ భోజనానికేమో 10 రూపాయలు, మధ్యాహ్నం ఇక టీ టిఫిన్కి 5 రూపాయలు, మొత్తం 120 రూపాయలు ఖర్చు.
1: అవును.
0: ఇక మిగిలింది 180 రూపాయలు అయ్యా. రేపు పొద్దున బండ తోటకి నువ్వక్రాన్ని చల్లాలా, వంగ తోటకి డమాక్రాన్ని చల్లాలా. ఈ రెండు చల్లకపోతే ఆ ఉన్న పైరు కాస్త పురుగు నాకేస్తుంది.
1: అవును మరి.
0: మరి వాటి ఖరీదేమో 110 రూపాయలు. పోతే ఇవాళ కాయ కోత కూలీలకి ఒక్కొక్కరికి 15 రూపాయలు చెప్పు, 4 కి 60 రూపాయలు ఇవ్వాలా?
1: ఇవ్వాలి కంప.
0: మరికి ఇస్తే నాకు మిగిలేదండి 10 రూపాయలు. ఎవరికి అడ్డగోలుగా మాట్లాడు మహం. ఇప్పుడు చెప్పండి, ఎవరికి అర్థమో ఎవరికి నష్టమో?
2: మరి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదరా.
0: ఉంటాయి ఉంటాయి. ఎందుకుండవు, లారీలో బత్తాయికి 50 రూపాయలు లెక్కన 250, ఎగుమతి దిగుమతులకి 30, మొత్తం 280 రూపాయలు అయింది. ఒళ్ళు కదలకుండా శ్రమ పడకుండా 370 లెక్కన లాభం వాళ్ళకి.
1: 370 రూపాయలు
0: లాభం. నాకేమో రేటు పెంచమంటే అంతకంటే లేదన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికంత జోత్రియో ఏంటో.
1: నిజమేరా?
2: నిజమే బాబాయ్,
1: ఆడనేది నిజమే. 10 రోజుల క్రితం మన చినరంగు గారు గోపాలం లేడు.
2: అవును ఉన్నాడు.
1: ఆడు లారీ సరుకు కాలేజీ లో బయడు వేసుకెళ్ళడా?
2: అవును వేసుకెళ్ళాడుగా.
1: తీరా వెళ్తే రేటు డౌన్ అన్నారంట. సరే, అక్కడి నుంచి గుంటూరులో రేటు పడుతుంది అని అక్కడికి వెళ్తే అక్కడ బెగవాడి కంటే తక్కువ అడిగారంట.
2: అదేంట్రా?
1: మరి ఇది ఏం చేయలేక ఆశి చావక దగ్గరే కదా అని ఆ లారీతోనే ఒంగోలు వేసుకెళ్ళాడంట.
2: అంటే
1: ఒంగోలు?
2: అవును బాబా.
1: ఎక్కడ గడ్డ మనకు, ఎక్కడ ఒంగోలు? తీరా అక్కడికి వెళ్తే అక్కడ బెదవాళ్ళు ఉన్న రేటు కూడా లేదంట.
2: ఏంటి, బెదవాళ్ళ రేటు కూడా లేదా?
1: ఇంకో విషయం, కాలీఫ్లవర్ 15 పైసలు కూడా పడదు, అది కూడా అరువు పేరు అన్నారంట.
2: 15 పైసలు అందులోనూ అరువు పేరు?
1: మరి అప్పుడు గోపాలం గారు అదేంటయ్యా, కొనుక్కునే వాళ్ళకి కాలీఫ్లవర్ 2.5 అమ్ముతున్నారుగా అని అంటే, అంటే ఒక్కసారిగా ఆ దారిదాలంతా నిలబడిపోయారంట. ఇక చేసేది లేక గిట్టుబాటు కాక లారీ చేయ కూడా రాక అక్కడే ఉన్న గొండ్లకమ్మ నదిలో పోసి పాపం గొడ్లగిని కుక్కుకుంటూ వచ్చాడంట బాబాయ్. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. ఇప్పుడైనా వేసిందా వాళ్ళు చేసే దోపిడీ?

0: పేరు కావటం వల్ల వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. మనల్ని డాన్స్ చేయిస్తున్నారు డాన్స్.
1: అరే కెట్న, ఇంతకీ ఒక్కనే అనే పని లేదురా.
0: ఊరికే ఆటగాళ్ళుగా మాట్లాడడం మాకు ఎవరినైనా అంటావు?
1: అరే మన రైతాంగానికి కూడా అది చేస్తున్న దేంతో తెలియకుండా పోతుందిరా.
0: మనం చేశానంటావు? పండించి పట్టుకెళ్తే తప్పు అంటాడు బావ. అంతేగా
2: అత్తగాని ఎందుకు అంటాడురా బావ?
0: మరేంటాడు?
1: మరేం లేదురా, ఏదైనా ఒక రకం కూరగాయకి ఈ ఏడాది గిరాకీ ఉంటే అందరూ వచ్చే సీజన్లో అదే రకం వేస్తారు. దాంతో నాలుగు మూలల నుంచి సరుకు దిగిపడుతుంది, రేటు తగ్గిపోతుంది. దానికి బదులు కొంత విస్తీర్ణం తగ్గించి ఇతర యాత్రల్లోకి దిగలరా, అప్పుడు అన్నీ సర్దుకుంటాయిరా శంకరం.
2: ఆ విషయం చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నా ఆలోచించాలి. ఒరే బాగుంది, మంచిదే కదా అంటరా?
0: మంచిదే కాదని ఎవడన్నాడే? మీ రామయ్య బాబు ఏం చేస్తున్నాడు? కుడికి చేత ఏమైనా వ్యాపారం పెట్టించొచ్చుకో.
2: అదే అదలా కుదురుతుంది, అబ్బాయికి గీడికి దిమ్మ కదా.
0: నిజమే మామా, ఈ వాడితో పట్టణంలో కొట్టు పెట్టిస్తే మేమంతా ఆడనే వేస్తాం కదా. మాకు ఈ తెప్పలు ఉన్నాయి కదా,
2: అదట్ట కుదురుతుంది. ప్రతి ఒక క్లాసు 3 సార్లు దోచినా అబ్బాయి పని అప్పకూడదు, పరువు నష్టం.
0: అట్ట అనుకోబట్టే మన ఊళ్ళో కూరగాయలు చెడిపోతున్నారయ్యా. 10వ క్లాసు 4 సార్లు బోల్తా కొట్టడం, ఇది వ్యవసాయానికి అది ఉద్యోగానికి పనికి రాకుండా పోవటం, పైపొచ్చి నీ పెద్దవాళ్ళేమో అబ్బాయి ఏమవుతాడో అని అడగకుండానే డబ్బులు ఇవ్వటం, ఆ పైన సిట్టి బాబు పొట్టి చొక్క అడ్డ కూడా కట్టుకుని నీలాటి రోడ్ దగ్గర, ఏ సినిమా హాల్ దగ్గర, బట్టెండ్లోనూ, రైల్వే స్టేషన్ దగ్గర పోగులు కొట్టి 2వ ఆట సినిమా చూసి ఏ తెల్లారు కట్టుకో కొంపకు చేరటం, ఇక తెల్లారేమో 10 గంటలకు లేవటం, ఇదయ్యా వరస.
2: అంతేనా? అటు తండ్రికి ఇటు తల్లికి సాయపడకపోవటం ఇదయ్యా దినచర్య?
0: ఇదిగో రామయ్య మామా, నా మాట కాస్త వినిపించుకోండి అయ్యా. మీరెట్టా పట్టించుకోకపోతే కుర్రాళ్ళు ఏది మన కుర్రాళ్ళు ఉన్న స్థిరాస్తుల్ని కూడా కొద్ది రోజులు నవ్వులేస్తారయ్యా. ఆ తర్వాత అడుక్కోవాల్సి వస్తుంది. మీ చేదస్థాయిని కాస్త పక్కన పెట్టేసి కుర్రాళ్ళకి ఏదైనా వ్యాపకం చూపించండి అయ్యా.
2: 10వ క్లాసు 8వ క్లాసు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇస్తారా నీ చేదస్థంగానే?
0: ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేనా బాబాయ్ నీ ఉద్దేశం?
1: మరి ఏం చేయాలంటారా?
0: నువ్వు చెప్పు, నీ కొడుకు పని చేస్తావా?
1: ఎందుకు చేయించరా?
0: అయితే రేపు నాతో రండి.
1: ఎక్కడికి రా?
0: బెజవాడలో సహకార శాఖాధికారి డిప్యూటీ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, ఆయన గారిని నేను మొన్ననే కలిసి సలహా అడిగా.
1: ఏమని?
0: అయ్యా మమ్మల్ని ఈ దారిన దోపిడీ నుంచి తప్పించడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగా.
1: ఆయన ఏమన్నారేంటి?
0: ఆయన ఏమన్నారంటే సహకార సంఘంగా ఏర్పడితే మనకు మేలు జరుగుతుందని అన్నారు.
2: అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటారు?
0: మనమంతా బెదవాడు వెళ్ళి ఆడ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కిషోర్ బాబు గారిని కలిస్తే మనం ఏం చేయాలో వారే చెప్తారు. ఏమంటారా రామయ్య మావా?
1: అట్టగరా.
0: ఏమే సుబ్బయ్య బాబాయ్,
2: సరే రేపు

0: అయ్యా కిషోర్ బాబు గారు నమస్కారం అండి.
1: ఎవరు? ఓ కృష్ణమూర్తి గారా, ఏంటి ఎలా వచ్చారు?
0: వీళ్ళంతా మా గడ్డమన్ గోళ్ళేనండి.
2: అవునండి.
1: నమస్తే నమస్తే.
0: లోగడ మిమ్మల్ని మా కూరగాయ రైతులకు కాస్త సాయం చేసి పెట్టమని అడిగాను కదండి.
1: నిజమే, గుర్తుంది. మీరంతా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అందులో సభ్యులుగా చేరితే మా శాఖ వారు కూడా కొంత సహాయం అందిస్తారు.
2: అట్టగేనండి.
1: మీలో ఒకరిని ఆ సంఘానికి అధినేతం చేసి చూద్దాం.
0: ఎవరో ఎందుకండి, మా రామయ్య మా కొడుకు శేఖరం కాస్త చదువుకున్నాడండి, ఆడు చూసుకుంటాడండి.
1: సరే అయితే, సహకార సంఘం ఏర్పడటానికి అవసరమైన వ్యవహారం అంతా ముందు పూర్తి చేద్దాం.
2: అట్టగే బాబు.
1: ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ కలుద్దాం. వారు కట్టే షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక కొట్టు తీసుకుందాం. అప్పుడు మీకు కూరగాయల వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ వ్యాపారాన్ని మీరే చేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడక్కర్లేదు. ఏమంటారు?
0: అట్టగానండి. ఈ రకంగానైనా మీ దళారీల దోపిడీ నుంచి బయటపడి మాకుగా సొంతంగా వ్యాపారం చేసుకుంటాం.
3: తప్పకుండా సాయం చేయించండి బాబు.
1: అలాగే, తప్పకుండా చేస్తాను. మరి మీరు వెళ్ళి అందరినీ సహకార సంఘంలో సభ్యులుగా చేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించండి.
2: మంచిది.
1: నమస్కారం.
4: రామయ్య మావా కాస్త చూసి మేడం, కాస్త ఉంటే సిటీ బస్ కింద పడేవాడివే.

0: ఎవరెంత మారిపోయిందిరా అప్పటికి ఇప్పటికి. నా చిన్నతనాలు
1: ఆసే బాబాయ్, ఇవి మీ చిన్నప్పుడు రోజులు కావు. అంతా మారిపోయింది కానీ ఇవి కాస్త చూస్తున్నాడు.
0: ఆ సరే కానరా, ఈ తెల్ల గీతలు ఏంటో రోడ్డు మీద
1: రోడ్డు దాటానికి కానీ నువ్వు చూసుకున్నాడు.
0: అత్తగా అత్తగా,
2: కాలం మారింది బావా, కాలాన్ని బట్టి మనమే మారాలి. పద ఇక పద, ఆ బండికి టైం అవుతుంది.
3: అది సమాజం తీరు. మరి పౌరుడి బాధ్యత సమాజం సక్రమంగా ఉండాలంటే సమష్టి కృషి తప్పదు. ఏమంటారు?
4: దోపిడి రూపకం విన్నారు. రచన శ్రీ వై హనుమంతరావు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: రామయ్య శ్రీ బి పుల్లారావు, సుబ్బయ్య శ్రీ ఈఆర్డి రాములు, శంకరం శ్రీ బి ప్రసాద్, కృష్ణ శ్రీ కె రత్నాకర బాబు, ఆఫీసర్ శ్రీ కొప్పుల సుబ్బారావు, వరాలు శ్రీమతి కె విజయకుమారి, సమర్పణ శ్రీమతి విజయకుమారి.
5: ఇంతవరకు మీరు దోపిడి రూపకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా రోజా పూలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం భరద్వాజ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత సుకుమారుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం అనూప్ రూబెన్స్.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో తర్వాత టైమ్ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, సుజాత పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: శ్రోతలు, కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వాన చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం కమలాకర్,

మీరు విన్న పాటను రాజేష్ ఉష ఆలపించగా సంతోషం చిత్రంలోనిది, సంగీతం ఆర్పి పట్నాయక్. కార్యక్రమంలో చివరిగా డార్లింగ్ డార్లింగ్ చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కోటి.

0: ఇంతవరకు మీరు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వినే ముందు
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈరోజు సాయంత్రం 6:25 సినీ గీతం, 6:30 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష

వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 8:40 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి 8:45 హిందీలోను 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 9:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు ఈ పూట ప్రసారమయ్యే కార్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Kolhapur. In rest of Maharashtra, the weather office has forecast thunderstorms with lightning, gusty winds of 30 to 40 kilometers per hour and extremely heavy rainfall at isolated locations. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami today flagged off the first batch of the Kailash Mansarovar Yatra 2026 from Tanakpur in Champawat district for the next leg of the pilgrimage. The first batch comprises 49 pilgrims, including a doctor, with 34 men and 15 women. Venezuela's acting president Delcy Rodriguez has thanked India for assistance in the wake of massive earthquakes. Rodriguez said that Venezuela will be reborn. In a social media post, Rodriguez said the country honors the rescuers from the United Kingdom, Qatar, France, India, Barbados, Brazil and Argentina in recognition of the invaluable work and the solidarity they have shown with Venezuela during these days of sorrow. She said Venezuela will never forget their dedication, courage and commitment. In the ICC Women's T20 World Cup, England will take on Australia in the final at the Lord's Cricket Ground in London today. The match will begin at 8 p.m. Indian time. In Wimbledon tennis, round of 16 matches have been played today. Serbia's Novak Djokovic will face Roman Saifulin of Russia, while top seed Yannick Sinner of Italy will take on Japan's Shintaro Mochizuki in the men's singles. In the other matches, Hubert Hurkacz of Poland will meet Germany's Johan Lennart Struff. Canada's Felix Auger-Aliassime will play Alejandro Davidovich Fokina of Spain in the pre-quarterfinals. In the women's singles, Czech Republic's Karolina Muchova will take on compatriot Barbora Krejcikova. Top-seeded Arina Sabalenka will face Japan's Naomi Osaka. And that is the end of this news bulletin.
1: అక్కా జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरबीआई, इससे बेहतर कुछ नहीं.
6: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरबीआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రైతులు, బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. రాష్ట్రంలో క్వాంటమ్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సౌర, పవన విద్యుత్తో పాటు అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజ

బంగారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ్లో పర్యటించిన రామ్మోహన్ నాయుడుకు ఎస్ఐఆర్ బిఎల్ఓ ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచి సంతకం చేసి తిరిగి బిఎల్ఓకి అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. నకిలీ ఓట్లను నివారించడానికి, డబుల్ ఓటింగ్ లేకుండా చేసేందుకు సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది ఒడ్డున ఉన్న ఆలయాలకు 500 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పెరుమూళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, చేజర్లోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం చేయిస్తున్నామన్నారు. 6200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకాలం రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారులు కారి చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి కాపాడారు. మిగిలిన జాలర్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో రేపు పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఈరోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునికోడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మునికోడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు సమీక్షించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మునికోడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా, మొట్టమొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా అభివృద్ధిపరుస్తున్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కావల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పేదలు, గిరిజనులు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను ఒకే చోటుకు పరిమితం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడానికి, ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని కోరారు.
వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం

0: బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బాలసోర్కు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో

0: అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదు, ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు ఈ రోజు మరియు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: రేపు ఉదయం 6:10 భక్తి రంజనిలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి సుశీల ఆలపించిన భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధలో డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం భతృహరి సుభాషితాలు, సామాజిక చిత్రణ శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి ప్రసంగం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 11:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 తలుపు తెరిచి చూడు నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05

0: తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15, వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి 7:45, వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఆవశ్యకత ఎం రాజేశ్వరి గారి ప్రసంగం ఉంటుంది. 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో ఆకాశమంతా చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇంతవరకు మీరు రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పి సుశీల అలపించిన వేటూరి సాహిత్యాన్ని వినండి. సంగీతం చక్రవర్తి.

సినీ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:30 కావస్తుంది. మరి కాసేపట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి గుంటక ప్రభాతలక్ష్మి బృందం వారిచే భజనావళి విన్నారు. ఈనాటి పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పలు పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. పంట పండిన తర్వాత వచ్చే ఉత్పత్తిని, ముఖ్యంగా ధాన్యాన్ని లేదా గింజలను సాధారణంగా మనుషులు తినడానికి పశువుల దాణాగా ఉపయోగిస్తూ ఉంటాం. అదే ధాన్యాన్ని మందులతో కానీ ఇతర పద్ధతులను ఉపయోగించి శుద్ధి చేసి విత్తటానికి వాడదలిస్తే అవి తినటానికి పనికిరావు. అంతేకాకుండా చట్టపరంగా వాటిని ధాన్యం బజారులో అమ్మకూడదు. అంటే శుద్ధి చేయటం వల్ల ధాన్యం విత్తనంగా, అంటే బీజంగా మారుతుంది. ముఖ్యంగా విత్తనం పైపొరల్లో, విత్తనం లోపల కూడా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లు ఉండి విత్తనానికి తెగుళ్లను కలుగచేస్తూ ఉంటాయి. అదేవిధంగా శుద్ధి చేయని నేలల్లో కూడా శిలీంధ్రాలు, ఇతర వ్యాధిని కలిగించే కారకం ఉండి విత్తనాలను, మొలకలను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. విత్తనాలకు మొలకలకు నష్టం రాకుండా చూసుకోవాలి అంటే విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి అంశం. విత్తన శుద్ధి అంటే ఏదైనా భౌతిక పద్ధతులను వాడి లేదా రసాయనిక మందులు లేదా జీవ సంబంధమైనటువంటి పదార్థాలతో విత్తనాలను లేదా ప్రత్యుత్పత్తిని వాడే వాటిని శుద్ధి చేసి చీడపీడలను అరికట్టే పద్ధతిని విత్తన శుద్ధి అంటాము. మన దేశంలో విత్తన శుద్ధి అనేది పాత ప్రక్రియే. దాదాపు 300 సంవత్సరాల క్రితం చీడపీడల నివారణలో భాగంగా ఈ ప్రక్రియ మొదలైంది. పూర్వం మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఆవు పేడ, బూడిద, సారాయి లాంటి వాటితో విత్తనాలను నాటే ముందు శుద్ధి చేసేవారు. దీన్ని సంప్రదాయ సాగు పద్ధతుల్లో భాగంగా చేసేవారు. ఆధునిక విత్తన శుద్ధి పద్ధతిని మొట్టమొదటిగా వైటావాక్స్ అనే మందును 1970వ సంవత్సరంలో ప్రవేశపెట్టడంతో మొదలైంది. తర్వాత కార్బండిజం అనే మందును విత్తనం ద్వారా వృద్ధి చెందే శిలీంధ్రాలను అరికట్టడానికి ప్రవేశపెట్టారు. విత్తన ధృవీకరణకు విత్తన శుద్ధి తప్పనిసరి. అంతేకాని విత్తన శుద్ధికంటూ ప్రత్యేక చట్టం మన దేశంలో ఏమీ లేదు. 1998లో గౌచ్ అనే విత్తన శుద్ధి మందును ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణ కోసం మార్కెట్లోకి తెచ్చిన తర్వాత అందరి దృష్టి విత్తన శుద్ధి మీదకు మళ్ళింది. విత్తన శుద్ధి చేయటం వల్ల విత్తనాలను పొలంలో విత్తినప్పుడు వాటి యొక్క పూర్వ జన్యు సామర్థ్యం బయటపడుతుంది. విత్తన శుద్ధి విత్తనంలో అంతర్గతంగా దాగి ఉన్న విలువలను వెలికితీస్తుంది. మొలక శాతం పెరుగుతుంది, మొలకలు బాగా నిలదొక్కుంటాయి, చివరిగా ఎక్కువ దిగుబడిని సాధించడానికి వీలవుతుంది. అందువల్ల వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాల వారిని ఈ విషయంలో చైతన్యం చేసి విత్తన శుద్ధిని ప్రోత్సహించడం వల్ల వివిధ వాతావరణ పరిస్థితుల్లో పండించే అనేక రకాల పంటల్లో సుస్థిర దిగుబడులు పొందవచ్చు. విత్తన శుద్ధి వల్ల లాభాలు ఏంటంటే, విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కారకాలను విత్తన శుద్ధి ద్వారా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఎందువల్ల అంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే దశ చాలా కారకాల జీవిత చక్రంలో బలహీనమైన దశగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించవచ్చు. అంటే ఎక్కడైతే మందు అవసరం ఉందో అక్కడికే చేరుతుంది అని అర్థం. పిచికారి చేసినప్పుడు పక్క పొలాల మీద ద్రావణం తుంపర్లుగా పడుతుంది. అందువల్ల పక్క పొలాల్లోని పంటలకు నష్టం కలుగుతుంది. అంతేకాకుండా మందు వృధా అవుతుంది.

విత్తన శుద్ధి చేయటం వల్ల అటువంటి అనర్థాలను అరికట్టుకోవచ్చు. 1 హెక్టార్ పంటలో పిచికారీ చేయటం వల్ల మందు ద్రావణం 10,000 చదరపు మీటర్ల ప్రాంతాన్ని కలుషితం చేస్తుంది. అదే సాళ్లలో మందును వేస్తే 500 చదరపు మీటర్ల నేల కలుషితం అవుతుంది. కానీ విత్తన శుద్ధి చేయటం వల్ల కేవలం 50 చదరపు మీటర్ల నేలను మాత్రమే మందు తాకుతుంది. ఆ విధంగా చూస్తే విత్తన శుద్ధి ద్వారా పురుగు మందులను వాడటం వల్ల పర్యావరణానికి, నేలకు తక్కువ హాని కలుగుతుంది. అదే పిచికారీ చేయటం వల్ల హాని ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొక్కలతో పోల్చినప్పుడు విత్తనాలకు, మొలకలకు చీడపీడల వల్ల హాని ఎక్కువగా ఉంటుంది. విత్తన శుద్ధి ద్వారా రసాయనాలను వాడటం వల్ల సరైన సమయంలో చీడపీడలు నియంత్రించుకోవచ్చు. పిచికారీ చేయడానికి, చల్లటానికి మందు మోతాదు ఎక్కువగా అవసరమవుతుంది. కానీ విత్తన శుద్ధికి అంత అవసరం లేదు. అందువల్ల ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి కూడా హాని తగ్గుతుంది. అవశేషాల బెడద తగ్గుతుంది. అంటే ఉదాహరణకి 1 హెక్టార్ మొక్కజొన్న పొలంలో 100,000 మొక్కల మీద పిచికారీ చేయడానికి 1,350 గ్రాముల మందు అవసరం అవుతుంది. అదే పొలంలో సాళ్ళలో మందు వేయడానికి 600 గ్రాముల మందు పడుతుంది. కానీ విత్తన శుద్ధికి అయితే 50 గ్రాముల మందు సరిపోతుంది. పిచికారీ చేయడంతో పోల్చుకుంటే విత్తన శుద్ధి వల్ల శ్రమ తక్కువ అవుతుంది. ఇంకా ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. విత్తన శుద్ధి చేయటం వల్ల పొలంలో గరిష్టంగా మొలక శాతాన్ని పొందవచ్చు. ఇంకా మొక్కలు దృఢంగా ఉంటాయి. వివిధ పంటల్లో విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలి అంటే, ముందుగా వరి పంటను కనుక మనం తీసుకున్నట్లయితే మెట్ట నారు మళ్లకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బోన్డైజం 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమళ్ళలో చల్లుకోవాలి. దుంప నారుమళ్ళకైతే 1 గ్రాము కార్బోన్డైజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమళ్ళలో చల్లుకోవాలి. అగ్గి తెగులు, పొడ తెగులు, మాగుడు తెగుళ్ల సమగ్ర సస్యరక్షణలో భాగంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే, దీంట్లో కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదంటే థైరామ్ లేదంటే క్యాప్టాన్ మందులతో విత్తన శుద్ధి చేసినట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. టర్సికం ఆకు ఎండు తెగులు, తుప్పు తెగుళ్లను కూడా ఈ విత్తన శుద్ధి చేయటం వల్ల అరికట్టుకోవచ్చు. జొన్న పంటలో అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదంటే 1.5 గ్రాముల టెబ్యూకన్జోల్ మందులతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. మొవ్వు ఈగ నివారణ కోసం 3 గ్రాముల ఇమిడాక్లోపిడ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. బంకకారు తెగులు, నల్ల కాండం తెగుళ్లను కూడా ఈ విత్తన శుద్ధి ద్వారా అరికట్టుకోవచ్చు. ఇక సజ్జ పంటలో విత్తనాలను 2% ద్రావణంలో అంటే 20 గ్రాముల ఉప్పును లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు ఉంచటం వల్ల ఎర్గాట్ శిలీంద్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించుకోవచ్చు. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదంటే 6 గ్రాముల మెట్లాక్సిల్ 35 DS మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పచ్చకంకి తెగులు లేదా వెర్రికంకి తెగులను అరికట్టుకోవచ్చు. తెగులు సోకిన మొక్కల్లో కంకులు పూర్తిగా లేదంటే పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోతాయి. ఇక రాగి పంట విషయానికి వస్తే, ఈ పంటలో కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బోన్డైజం లేదంటే 2 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందులతో విత్తన శుద్ధి చేసినట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. అగ్గి తెగులు నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కొర్ర పంటలో అగ్గి తెగులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదంటే క్యాప్టాన్ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. సామలో అయితే కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బోన్డైజం లేదా 3 గ్రాముల థైరామ్ లేదంటే క్యాప్టాన్ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పెసర లేదంటే మినిము పంటల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదంటే థైరామ్ లేకపోతే క్యాప్టాన్ లేదంటే కార్బోన్డైజం ఇలాంటి శిలీంద్ర నాశిని మందులతో, ఇంకా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ లాంటి పురుగు మందులతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పంటను 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్ళు, ఇంకా రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవటానికి వీలవుతుంది. శనగ పంటలో అయితే విత్తే ముందు 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి, దీంతోపాటు 1.5 గ్రాము మెల్లెట్ టీ లేదంటే 3 గ్రాముల థైరామ్ లేదంటే క్యాప్టాన్ లేకపోతే 2.5 గ్రాముల కార్బోన్డైజంతో విత్తన శుద్ధి చేయటం వల్ల విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను చాలా వరకు అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా కిలో విత్తనానికి 1.5 గ్రాము టెబ్యూకన్జో లేదంటే 1.5 గ్రాము విటావాక్స్ పొడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. మొదట శిలీంద్ర నాశిని, తర్వాత ట్రైకోడెర్మా మందులను వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఉలవల్ల అయితే 1 గ్రాము కార్బోన్డైజం మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక వేరుశనగ పంట విషయానికి వస్తే, కిలో విత్తనానికి 1 గ్రాము టెబ్యూకన్జోల్ 2% DS లేదంటే 3

0: గ్రాముల మాంకో జబ్ దీంతోపాటు 8 గ్రాముల ట్రైకోడెర్మా మందులను వాడి విత్రశుద్ధి చేసుకోవాలి. కాండంకుళ్ళు వైరస్ వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS 4 మిల్లీలీటర్ల నీటితో కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. వేరుకుళ్ళు మొదలుకుళ్ళు కాండం కుళ్ళు సమస్యగా ఉన్నటువంటి ప్రాంతాల్లో 10 గ్రాముల ట్రైకోడెర్మా పొడి మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. చెరకు పంటలో అయితే ఎకరాకు 16,300 కళ్ళ ముచ్చలను వాడుకోవాలి. వీటిని 300 లీటర్ల నీటికి 150 గ్రాముల కార్బన్ డీజం దీంతోపాటు 600 లీటర్ల మలాథియన్ కలిపినటువంటి ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి నాటినట్లయితే పొలుసు పురుగు అనాస పురుగులను అరికట్టుకోవచ్చు. 3 కళ్ళ ముచ్చలను వేడి నీటిలో అంటే 52 డిగ్రీల సెల్సియస్ దగ్గర 30 నిమిషాలు లేదంటే తేమతో మిళితమైన వేడి గాలిలో 54 డిగ్రీల సెల్సియస్ దగ్గర 4 గంటలు ఉంచి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా కాటుకు తెగులు, గడ్డి దుబ్బు తెగులు, ఆకుమాడు తెగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 చిత్రతరంగిణి, 7:30 ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య ఇంగ్లండ్లో జరిగే ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం అన్ని రేడియో సెట్లలో, ఎఫ్ఎం ఛానళ్లలో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. 7:45 చిత్రతరంగిణి, 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం వినవచ్చు. 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రతరంగిణి, 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్టేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు, ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులు

0: కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ్ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ్ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: సైక్లింగ్ హార్ట్ కో ఠీక్ రఖతా హై ఔర్ బాడీ కో భీ ఫిట్ రఖతా హై సోల్ కో భీ ఠీక్ రఖనే కా కామ్ కర్తా హై ఏక్ సైక్లింగ్ సే పొల్యూషన్ కా సొల్యూషన్ హోతా హై అప్నే స్వయం కో ఫిట్ రఖతీ హై సైక్లింగ్ హీ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై క్యో నా హమ్ సైక్లింగ్ కర్కే వికసిత్ భారత్ కే ప్రధాన మంత్రి జీ కే స్వప్న కే సాథ్ చలే యహీ ఆజ్ ఆప్ సబ్సే అపేక్షా హై.
0: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫీయుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇట్

0: ఇటలీ ఆటగాడు జానిక్ సినర్, జపాన్కు చెందిన షింటారో మోచిజుకితో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్, జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్, స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక, జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రతరంగిణి. ముందుగా ఇంద్ర చిత్రం నుంచి పాటలు వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:30 కావస్తుంది. మరి కాసేపట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలి విడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీల రోజువారీ వేతన రేట్లను 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: వికసిత్ భారత్ కా నిర్మాణ్ ఔర్ వికసిత్ భారత్ కే లియే సమృద్ధ్ ఔర్ వికసిత్ గావ్ కా నిర్మాణ్ జో రోజ్గార్ యుక్త్ హో ఔర్ ఇసిలియే బెహతర్ రోజ్గార్ దేనే కీ సంకల్ప్ కే సాథ్ గావ్ ఔర్ గరీబ్ ప్రధానమంత్రి జీ ఔర్ ఎన్డీఏ కీ సర్కార్ కీ ప్రాథమికతా హై తో హర్ మజ్దూర్ కో మాంగనే పర్ సునిశ్చిత్ కామ్ మిలే 1 జులై సే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా పూరే దేశ్ మే లాగూ హో గయీ హై.
0: పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజ వాయువు సరఫరాపై విధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మౌజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు LNG రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ

ప్రకటనలో తెలియజేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జైశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కైలాస్ మానస్ సరోవర యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని, అది దేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, సాంస్కృతిక ఐక్యతకు, జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండే సన్ సైకిల్ 80 విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం, ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య నిఘావర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్బాయ్ ఈరోజు కన్నుమూశారు. తీజన్బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి

వార్తల ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Recent times, whether it was the test match between New Zealand and England, whether it was the earlier games played in the county championship, the Lord's pitch after the square has been relayed has had the odd occasion. The last one barely got.
1: ఎనిమిది గంటల 40:53 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము జ్యుయెట్ లో. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది ఫ్రమ్ ది మూవీ యువరాజు.

0: in Shivpuri. External Affairs Minister Dr. S. Jaishankar begins his six-day visit to West Asia, meets Qatari Prime Minister Mohammed bin Abdul Rahman bin Jassim Al Thani in Doha. OPEC Plus agrees to increase oil production by 188,000 barrels per day from next month to support market stability. In T20 Cricket World Cup Summit clash underway between hosts England and Australia at the Lords. And in FIFA World Cup, Brazil to take on Norway in the round of 16 at New Jersey tonight. And that is all in the news at 9. Good night.
1: का खिलाड़ी वैसे ही आकर्षक होता है। पहले ही गेंद की लेंथ को पहचान कर अपने आप को पोजीशन कर रही थी। कोई बहुत ज़्यादा डग आगे नहीं निकाला उन्होंने, केवल अपने को संतुलित कर थोड़ा हल्का सा पैरों पे फिरकी होकर पॉपिंग क्रीज के पीछे की ओर घुमा दिया चार रनों के लिए 97 रन 4 विकेट पर। और इस बार एक सिंगल जरूर घनराग पंचरत्नालु आने अंडर बॉडी लाइन के करीब चार रन उसको उठाने के लिए इनका ये एक रन से
2: संतुष्ट। అండ్ ఈ రాగంలో ఇప్పుడు మనం పాడుకున్నటువంటి జగదానంద కారక అనేటువంటి ఒక కర్ణాటక సంగీత కృతిని ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి పాట అపరిచితుడు మూవీ నుంచి ఈ పాట మీకు సుపరిచితమే.

అంతే. ఇలాంటి రాగ ఆధారితమైనటువంటి రచనలన్నీ కూడా ఎక్కువగా మనము ఈ యొక్క అనువాద చిత్రాలలో ఎందుకు చూస్తామో తెలుసా? తమిళీయులకి సంగీతం మీద ఉన్నటువంటి ప్రేమ. అదేమిటి, మన తెలుగు వాళ్ళకి లేదా? తెలుగు వాళ్ళకి కూడా ఉంది బాస్, కానీ తమిళీయులకు ఉన్నటువంటి ఆ ప్రేమ కాస్త ఎక్కువ. అందుకనే ఎక్కడా కూడా వాళ్ల యొక్క స్వర రచనలలో ఈ రాగ ఆధారిత ఛాయలని కర్ణాటక సంగీత సంప్రదాయ ముద్రని పోగొట్టుకోకుండా ప్రతి పాటలోనూ వాటిని అనుసంధానిస్తూ రాగాన్ని, ఆ పాట కంపోజిషన్ని అంతే క్లిష్టంగా పాడే విధానంగా పాటని తయారు చేస్తారు. ఆ పాటని ఆలపించే గాయని గాయకులు కూడా అంతే మధురాతి మధురంగా ఆలపిస్తారు. మరి ఈనాటి మధుర స్వరాలలో నాటరాగంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన పాట మీ అందరి కోసం.

भारती एफएम 101.3। వింటూ ఆనందిస్తూ ఉన్నారు మధుర స్వరాలు ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం మీ ఆర్జే జయస్వితో. సో ఈనాటి మధుర స్వరాలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి కదా. నాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీతో బోలెడన్ని విషయాలు పంచుకుంటున్నాను కాబట్టి. మరి రాగా బేస్డ్ సినిమా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. నాటరాగానికి ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. మరి నెక్స్ట్ ఏ రాగం గురించి మాట్లాడుకోబోతున్నాం? అఫ్కోర్స్ ఆనందామృతాలు కురిపించేటువంటి అమృత వర్షిణి. ఈ రాగం పాడితే మనసు ఆనందామృత వర్షాలు, సంతోష హర్షాలు కురిపిస్తాయి. ఇంతకీ ఏమిటి ఈ అమృతవర్షిణి రాగం యొక్క విశిష్టత? మాటలోనే ఉంది, ఆ రాగం పేరులోనే ఉంది, ఆనందం. కర్ణాటక సంగీతంలో అమృతవర్షిణి రాగం చాలా ప్రసిద్ధమైంది. అమృతం కురిపించేది అని దీని అర్థం, కనుకనే అమృతవర్షిణి అని పేరు పెట్టుండొచ్చు. అలాగే సంగీతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇంతకీ ఆ అమృతం ఏమిటి? ఆ అమృతము వర్షం అన్నమాట. ఎస్, వర్షం కురిపించటానికి ఈ రాగాన్ని ఎక్కువగా ఆలపించేవారు. ప్రత్యేకించి తెలుగు సంస్కృతి భక్తి సాహిత్యంలో ఈ రాగానికి చాలా విశేషాలున్నాయి. ఈ రాగానికి వర్షాన్ని కురిపించే శక్తి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎలాగా అంటే ఆనందామృతకర్షిణి. ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి అనేటువంటి కృతి ఈ రాగంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క రచనలో రచింపబడింది. ఒకనొక రోజు ఆయన ఇలా కొన్ని ఊర్లు సంచరిస్తున్నప్పుడు ఒక ఊర్లో కరువు వచ్చింది.

ఎట్టయాపురంలో. మరి ఆ కరువు వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఈయనని వేడుకుంటే నమస్కరించి ఈ రాగాన్ని ఆలపించి ఈ కృతి పాడారట. అంతే, వెంటనే కుంభవృష్టి వాన కురిసింది. ఇది చరిత్రలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం. అలాగా ఎన్నో అద్భుతమైన భక్తి గీతాలు ఈ పాటలో చాలా ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ కంపోజర్స్, అంటే మన సంగీత తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇళయరాజా గారు, కీరవాణి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఎంతో మంది కంపోజర్స్ ఈ రాగాన్ని వాళ్ల యొక్క పాటలలో ఇముడ్చుకుని ఎంతో చక్కటి బాణీలని మనకు అందించారు. కేవీ మహాదేవన్ గారి యొక్క స్వరరచనలో మనకి ఆథెంటికేటెడ్ గా ఏ రియాలిటీ షోస్ అయినా సరే, ఎక్కడైనా సరే ఈ పాట పాడిందే వాళ్లు గాయని గాయకులుగా పరిగణించబడరేమో అని అనిపించే అంత ప్రాముఖ్యతని సంతరించుకున్న పాట. ఇంతకీ ఏంటి తెలుసా ఆ పాట?

ఈ రాగ ఛాయ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇలాంటి ఇలానే వినిపిస్తుంది ఈ పాట వింటే. అది అఫ్కోర్స్ వాన పాటేనండి, మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఘర్షణ సినిమాలో. ఇంతకీ ఆ పాట అర్థమైందా? కురిసేను విరి ఒకటయ్యేను ఇరు అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను. ఈ అద్భుతమైన పాట మీకోసం వస్తుంది. ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉండండి.

ఘర్షణ మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. 9:32 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మనం మాట్లాడుకుంటున్నాము అమృత వర్షిణి రాగం గురించి. మరి ఇళయరాజా గారి యొక్క బాణీలు విన్నారు. మరి ఇదే రాగంలో ఇంకొక పాట కూడా ఉంది అమావాస్య చంద్రుడు మూవీ నుంచి. సుందరము సుమధురము చందురుడందిన చందల శీతలము. ఇలా ఒకటా రెండా ఎన్ని పాటలు బాస్. అండ్ కొత్తగా వచ్చినటువంటి కంపోజర్స్ అయినా కూడా సునీల్ కశ్యప్ అనేటువంటి ఆయన ఎంతో అద్భుతంగా స్వరపరిచారు ఈ రాగాన్ని. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క బీట్ ఓరియంటెడ్ కాంపోజిషన్ లో ఇంత మెలోడియస్ మ్యాజికల్ గా యూజ్ చేసిన ఆయన సునీల్ కశ్యప్ గారే. అది విజయస్ దాస్ గారు, శ్వేతామోహన్ గారు పాడినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్ అండ్ రామజోగే శాస్త్రి గారి కళ్ళ నుంచి జాలువారింది ఈ పాటలో. ఇన్ఫాక్ట్ ఆ రాగాన్ని, ఆ రాగం యొక్క పేరుని అనుసరిస్తూ దాన్ని ప్రేమకి అనుగుణంగా రాస్తూ తెలిపినటువంటి ఆ రాగం యొక్క పేరు చాలా అందంగా ఉంటుంది. ఇంతకీ ఆ పాట ఏంటి జయస్వి, గెస్ చేశారా?

ఒక మనసు చిత్రనిచ్చి హృదయమా కలుసుకో నాలో నిన్ను అనేటువంటి ఈ పాట ప్రేమలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట సుధలాగా అనిపిస్తుంది, అంటే తేనెలాగా అనిపిస్తుంది. కానీ మనం మాట్లాడన వంటి ఆ మౌనం కూడా ఎంతో మధురాతి మధురంగా అనిపిస్తుంది. మరి ఆ భావనలన్నీ కలగలిపితే ఉగాదిగా ఉదయించే నవోదయం ఒక కొత్త ప్రాణాన్ని ఆహ్వానించుకున్నట్టు ఉంటుంది. ఉగాది అంటే ఏమిటి? నూతన శక్తి, అది ప్రకృతి శక్తి. సో మన తెలుగువారి పండగ. అలాగా నాలో విరిసిన ఈ తొలిఫలుపు కూడా నిజంగా ఈ ఉగాది స్వరమై పిలిచిందో, అలికిడి తెలియని ఒక అమృతవర్షినిలా ఆనందామృతాలు కురిపిస్తుంది నీవు నా చెంత ఉంటే అనే భావనని ఎంతో అద్భుతంగా రామజోగయ్య శాస్త్రి గారు వ్రాశారు. సో మరింకెందుకు ఆలస్యం? ఈ పాట మీకోసం వస్తుంది అమృతవర్షిని రాగంలో.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మధుర స్వరాలు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో 9:40 అయిపోయింది. సో నాటరాగం గురించి తెలుసుకుందాం, అమృతవర్షిణి రాగం గురించి మాట్లాడుకున్నాం, మరి నెక్స్ట్ ఏ రాగం గురించి తెలుసుకోబోతున్నాం. హంసనాదం అన్నమాట. హంస నంది వేరు, హంసనాదం ఈ రాగం వేరు. నిజంగా హంస అన్న పిలుపే ఒక పవిత్ర భావనని, ఆనందాన్ని, ఒక స్వచ్ఛమైన ప్రశాంతతని అందిస్తుంది. ఆ పేరులో ఉన్నట్టే ఈ హంసనాద రాగం కూడా చాలా ప్రశాంతమైనటువంటి రాగం. సంతోషకరమైన మానసిక స్థితిని కలిగించడానికి ఈ రాగం ఎంతో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ రాగానికి, ఈ రాగంలో ఉన్న స్వరాలకి, ఆ యొక్క బాణీలకి, పోకడలకి మనశ్శాంతిని కలిగించేటువంటి ఒక గుణం దీనికి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క హంసనాదం అనేటువంటి రాగం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాను కదా. మరి ఇందులో మనకి కావలసిన అంటే ఒక ప్రసిద్ధ రచన, చాలా చాలా అద్భుతమైనది, త్యాగరాజస్వామి వారిచే రచింపబడినటువంటిది.

అలాగే ఈ రాగంలో ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు కూడా ఉన్నాయి. మరి ఈ రచనలు కర్ణాటక సంగీత విశేషాన్ని కాస్త అలా ఉంచితే, దీని ఆధారంగా తీసుకుని ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాటలు చేశారు. మరీ ముఖ్యంగా మనకి హంసనాదం అనగానే గుర్తొచ్చేటువంటి ఒక పాట ఉంది, హంసనాదము పిలుపు. ఈ పాట స్వరవీణా పాణి అనేటువంటి ఒక కంపోజర్ కంపోజ్ చేశారు. ఆయన ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు అంటే, ఒక జీవితానికి సంబంధించి, అంటే ఆలు మొగలు వాళ్ల యొక్క కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నటువంటి ఆ తరుణంలో నిజంగా ఆ పవిత్రమైనటువంటి ఆ బంధానికి ఆ సాహిత్యము, సాహిత్యానికి తోడా ఈ యొక్క స్వర రచన, ఇవన్నీ కలగలిపి వింటూ ఉంటే నిజంగా ఒక మంగళధ్వని వింటున్న సంతోషం కలుగుతుంది. నిజంగా హైందవ సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ స్వరపరిచినటువంటి ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం హంసనాద రాగంలో.

ಕೈಹಂಕರಂ ಸ್ವರ ಸವಾಹಿನಿ ತರಂಗ ಕದ ಕಡಿರಾಜ್ಯ

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. నిజంగా రాగం పేరుతో ఇంత అద్భుతమైనటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు మధుర స్వరాలు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితు సువల్. మరి హంసనాద రాగం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజా గారి కాంపోజిషన్ లేకపోతే ఎలా అండి, ఇళయరాజా గారి కాంపోజిషన్ కూడా వస్తుంది. సో మరి అందులో మనందరికీ బాగా తెలిసినటువంటి పాట మరి వేటూరి వారి కళ నుంచి జాలువారి మణిరత్నం గారి మ్యాజికల్ మూవీ గీతాంజలి. ఈ సినిమాలో హంసనాథ రాగంలో ఏ పాట ఆమని పాడ పాపాలాలి, అయ్యయ్యో ఓ ప్రియా ప్రియా, అయ్యో అన్ని పాటలు చెప్తున్నారు ఇది చెప్పరే.

ಹಾಡಿದ್ದಾರೆ ಈ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸಾಂಗ್ ಓಂ ನಮಃ ಹೃದಯ ಜಯತುಲಕು. ఈ పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. అండ్ ఎస్, ఆ తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్పీతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజెస్, థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఏ రాగం గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ రాగా, అండ్ చాలా మందికి ఇంటి రాగంలో ఇన్ని పాటలు ఉన్నాయా, ఓ మై గాడ్ అనిపిస్తుంది. ఇంతకీ ఆ రాగం పేరు కాపి. ఎస్, ఈ రాగం పేరు కాపి అన్నమాట. ఎంతో అద్భుతమైనటువంటి రాగం, అండ్ అలాగే ఇది 22వ మేళకర్త అయినటువంటి కరహర ప్రియ జన్యం కూడా. సో కరహర ప్రియ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ప్రక్కాల నిలబడి అనేటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన. అండ్ దాంతోపాటుగా సంగీత సాహిత్య సమలంకృతే ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు కూడా ఉన్నాయి. మరి ఆ రాగాన్ని అలా పక్కన పెడితే మనం మాట్లాడుకునేది కాపి అన్నమాట. మరి ఈ కాపీ రాగంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలు కృతులు అలా ఉంచితే సినిమా పాటల్లో కూడా ఈ రాగాన్ని చాలా అద్భుతంగా వాడారు. మరి ఈ రాగంలో ఉన్నటువంటి పాట ఏంటో తెలుసా?

ఈ పాట వెనక కంపోజిషన్ అంతా రెహమాన్ గారిది. ఒకటైతే ఈ హమ్మింగ్ కోసం ఆయన చాలా రోజులు చాలా మంది సింగర్స్ వాయిస్ ని టెస్ట్ చేశారు, బట్ చివరికి సుజాత మోహన్ గారి వాయిస్ దీనికి యాప్ట్ గా సెట్ అయింది. యునో ద రిక్వైర్మెంట్ ఆఫ్ అ కంపోజర్, ఈ హమ్మింగ్ ఒక హ్యూమన్ థ్రోట్ నుంచి కాకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ హమ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే కాదు ఒక ఇన్స్ట్రుమెంటే హమ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక సింగిల్ బ్రీత్ లో సింగర్కి ఇది నిజంగానే చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎంతో మంది గొంతులు విన్న తర్వాత నిజంగా ఇప్పటికీ ఎప్పటికీ ఈ పాట అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ పాట కంపోజిషన్ కన్నా ఆ ముందొచ్చే హమ్మింగే. ఒక్క హమ్మింగ్తో ఆ సింగర్ జీవితాన్ని ఎంతో అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి కంపోజర్. నిజంగా ఒక గొప్ప పాట పాడితే నేషనల్ అవార్డు రావడం ఇది సహజం, కానీ ఒక హమ్మింగ్తో ప్రపంచం

అంతా కూడా యావన్ ప్రపంచ ఆవిడ్ని గుర్తుపెట్టుకునేలా చేసినటువంటి కంపోజర్. అది ద బ్రిలియన్స్ ఆఫ్ అ కంపోజర్. ఒక రాగాన్ని ఎలా వాడాలి, దాంట్లో ఉన్న మెళకువలని ఎలా అందించాలి, ఎంత హృదయంగా దాన్ని వాడితే అంతమంది మదిలో నిలిచిపోతుంది అనేటువంటి ఒక నాస్టాల్జిక్ క్రియేషన్ ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్. అంతేకాదు ఈ రాగంలో నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా ఈ పాట, అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన పాట.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో 10:02 దాటి 12 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. సో మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమం ఇందాక రాగాలతో ఎన్నో మధురాతి మధురాలు మీరు విని ఆనందించారు కదా. సో మరి టైం అయితే 10:03 కావస్తోంది. మరి దీనికి సంబంధించి మీ మా ఫేవరెట్ షో వినిపించని రాగాలి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు మీకోసం సంసిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వింటూ ఆనందిస్తూ ఉండని. వినిపించని రాగాలే ఆపాత మధురాలని ఆణిముత్యాలని మీ వివిధ భారతి ఎఫ్ఎంలో మీ జయస్వితో. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

సమయం. మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో అద్భుతమైన పాటలు వింటున్నాం. అమరదీపం చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు ఆలపించిన ఆత్రేయవారి సాహిత్యం, సత్యంగారి సంగీతంలో

Shakti FM 101.3. కంచుకోట చిత్రం నుంచి అద్భుతమైన పాట పి సుశీల గారు జానకమ్మ గారు ఆలపించిన పాట వింటూ ఆనందిస్తున్నారు. వినిపించని లాగాలే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో 10:26 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం కులగోత్రాలు మూవీ నుంచి అద్భుతమైన పాట వస్తుంది, వింటూ ఆనందిస్తండి.

వింటూ ఆనందిస్తూ ఉన్నారు వినిపించని రాగాలే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్మితో 10:40 కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. బాబా మరదళ్ళు మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

జయభేరి చిత్రం నుంచి అద్భుతమైనటువంటి పాట, ఘంటసాల గారు ఆలపించిన రసికరాజతరమ అనే పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వినిపించని రాగాలే మీ జయస్వితో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ పాట మీ అందరి కోసం మనోరమ చిత్రం నుంచి రమేష్ నాయుడు గారి సంగీతంలో, పి సుశీల గారి గానంలో ఈ పాట.

0: దేవులపల్లివారి సాహిత్యంలో పెండ్యాలగారి సంగీతంలో పి సుశీల గారు ఆలపించినటువంటి పాట భాగ్యరేఖ చిత్రం నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. మరి ఇది ఈనాటి వినిపించని రాగాలి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 10:59 దాటి పరుగులు తీస్తోంది 49 సెకండ్ల వైపు. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఆంగ్లంలో వెనువెంటనే వార్తా ప్రసారాన్ని వింటారు.
1: देश में दक्षिण पश्चिम मानसून और तेज हो गया है. कई राज्यों में तेज वर्षा की चेतावनी दी गई है. मुंबई के लिए रेड अलर्ट जारी किया गया है. मौसम विभाग में कल छत्तीसगढ़, गुजरात, कोंकण और गोवा, मध्य महाराष्ट्र, पूर्वी राजस्थान, हिमाचल प्रदेश, कर्नाटक, केरलम, माहे और मध्य प्रदेश में मूसलाधार वर्षा का अनुमान व्यक्त किया है. दिल्ली के कुछ हिस्सों, हरियाणा

పదకొండు గంటల పది నిమిషాల పద్నాలుగు సెకండ్లు వివిధ భారతి స్టూడియోస్లో సమయం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, శుభరాత్రి, జై హింద్.